శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 3వ తేదీ, ఈరోజు ఆదివారం. వివిధ భారతిలో సమయం 5:58:50. శుభోదయం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ శిక్షణలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయులు 37 మంది సింగపూర్ పర్యటనకు వెళ్లడం పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అక్కడ 5 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆధునిక బోధన పద్దతులు, విమర్శనాత్మక ఆలోచన, విద్యార్థి కేంద్రిత బోధన విధానాలపై లోతైన అవగాహన పొందుతున్నారని మంత్రి వివరించారు. రాష్ట నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను రాష్ట ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు జీవో విడుదల చేసినట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ పనులన్నీ వచ్చే ఖరీఫ్కు ముందే పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. జలధార జలహారతి పథకం కింద చెరువుల పూడికతీత పనులను రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమార్తో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలమట్టాన్ని కనీసం 3 మీటర్ల మేర పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా విద్యుత్ కోతలు విధించవద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల ఎక్కడైనా తాత్కాలికంగా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎండీలతో నిన్న ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ వారాంతంలో కొనసాగుతోంది. క్యూలైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులు అర్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రాష్టంలో ఎండలు అధికమవుతున్నాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో నిన్న 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో నిన్న ఘన విజయం సాధించింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:04. వందన సినీ భక్తి పాటలు వింటారు.

శివ శివ శివ శివ శివ శివమూర్తి ఇది లోకమాత, నువ్వు తలచుకుంటే మారుతుంది మారాత. ఓ శివ శివ.

0: శివ
1: శివ శివ
0: శివ శివమూర్తి విలోకమాత, నువ్వు తలచుకుంటే మారుతుంది మా రాత. శివ శివమూర్తి విలోకమాత, నువ్వు తలచుకుంటే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాదులోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి నిన్న చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫంక్షన్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని, ఇతర అంశాలపైనా సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని, 2 సంవత్సరాల్లో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గడిచిన 20 నెలల్లో కాలువల నిర్వహణ పనులకు 1,100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన నిధులతో తూడు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి అడ్డంకుల నివారణ, కాలువల పూడికతీత వంటి పనులు చేపడతామన్నారు. ఈ పనులను వచ్చే ఖరీఫ్ సీజన్కు ముందే పూర్తి చేస్తామని మంత్రి

0: మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు.
1: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని కనీసం 3 మీటర్లు పెంచడం లక్ష్యమని తెలిపారు. చెరువుల పూడిక మట్టి తొలగించడంతో 100 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ
2: 3 మీటర్ల మీదకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. కరెంటు ఎప్పుడైతే తగ్గుతుందో ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భూగర్భ జలాలు పెంచుకోవాలంటే మన అందరి శ్రమదానం కావాలి. ఈ ప్రాంతం చుట్టుపక్కల 20-26 కిలోమీటర్లలో ఉండేటువంటి పొలాలన్నీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మనమంతా కూడా మోటార్లు వేసుకొని దాని మీద వ్యవసాయం చేసుకోవచ్చు.
1: వెనుకబడిన వర్గాల సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జీవీఎంసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా సేకరించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల వారీగా జనాభా వివరాలు, ఉపకులాల సమాచారం సేకరించి భవిష్యత్తు రిజర్వేషన్ల అమలుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనగణనలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సంచార జాతుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచార జాతులకు గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతుల అభివృద్దికి విద్య ఎంతో కీలకమని, ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులు అధికారిక వెబ్సైట్లో లేక ఆన్లైన్లో మాత్రమే చేయాలని పేర్కొన్నారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో సుమారు 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని ఎన్టీఏ తెలిపింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ రాజస్థాన్పై గల ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడుల మీదుగా కొమొరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న మరో ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రాధికారి నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు

0: వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1J RJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 10:00 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1J RJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మాటే వినడుగా వినడుగా వినడుగా.
2: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
3: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
2: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
3: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
2: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
3: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
2: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్, సో
3: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
4: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: హాయ్ స్టూడెంట్స్.
4: గుడ్ మార్నింగ్.
5: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: ఎస్ మ్యామ్.
0: చెప్పండి.
1: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: ఎస్ మ్యామ్.
0: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోషిణి?
1: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. న్యూస్ వింటారు హైదరాబాద్ నుండి రిలే తెలుగులో.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని 15 పోలింగ్ బూత్లలో నిన్న నిర్వహించిన రీపోలింగ్లో దాదాపు 90% పోలింగ్ నమోదైంది. ఈ రీపోలింగ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు నిర్వహిస్తారు. తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు వారికి సహకరిస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నిఘా పాటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నాయకత్వంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్రంగా చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్కు ఈ 3 దేశాలతో కొనసాగుతున్న రాజకీయ సంబంధాలకు మరింత ఊతమివ్వడంతో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యం.

0: గా ఉంది. సూరత్ లో నిన్న ముగిసిన వైబ్రాంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, ప్రపంచ సరఫరాల్లో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలన్నారు. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత కలను సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా అన్నారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. అలాగే లద్దాఖ్, జమ్మూకశ్మీర్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాయలసీమ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్లో పగటి సమయాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10న సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ద రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజలకు సేవలు అందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వోద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పును తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదెబ్బగా భావించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నీట్ యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష 2:30 ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

0: ఐసీయూ, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేయడానికి ఇది దోహదపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతరం సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: స్టూడియోలో సమయం 7:15. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 27వ శ్లోకం.
2: యజ్ఞే తపసి దానే చ స్థితిస్ స

యజ్ఞే యజ్ఞాచరణలోను, తపసి తపస్సుల ఆచరణలోను, చ మరియు దానే దానాచరణలోను, స్థితి నిష్ఠగా ఉండడం, సత్ ఇతి సత్ అని, ఉచ్యతే చ చెప్పబడుతోంది కూడా, తదర్థేయం యజ్ఞ దాన తపస్సుల కోసమున్ను పరమాత్మ కోసమున్ను చేయబడే, కర్మచ ఏవ కర్మ కూడా, సత్ ఇతి ఏవ అనగా సత్ అనే శబ్దంతోనే, అభిధీయతే చెప్పబడుచున్నది. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి.

ఒక వ్యక్తి యజ్ఞ దాన తపస్సులను నిష్ఠగా ఆచరిస్తూ ఉంటే ఆ నిష్ఠను సత్ అంటారు. అలాగే యజ్ఞ దాన తపస్సుల ఆచరణ కోసం చేసే ప్రయత్నాన్ని, పరమాత్మ ప్రీతి కోసం చేసే పనులను కూడా సత్ అనే అంటారు. ఈ శబ్దంలో ఇంతటి గొప్పతనం ఉంది కనుకనే పెద్దలు ఓం తత్ అనే శబ్దాలను కూడా దీనితో సంయోజనం చేసి ఓం తత్సత్ అంటూ

బ్రహ్మను స్మరిస్తూ ఉంటారు. శాస్త్రాదులన్నీ బాగా చదువుకుని తప్పకుండా యజ్ఞ తపోదానాదుల ఆచరణలో పెడితే ప్రజలు అతన్ని చూసి వీడు ఇప్పుడు మంచి నిష్ఠతో ఉన్నాడు, ఇది సదాచారం అంటే అని అంటారు. తదర్థీయం అనే పదబంధానికి పరమాత్మ యొక్క ప్రీతి కోసం చేసే కర్మ అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ కర్మ కూడా సత్కర్మే అవుతుంది. సత్ అనే శబ్దాన్ని భగవానుడు ఇంత గొప్పగా స్తుతి చేస్తున్నాడు కనుక సత్ అనే శబ్దాన్ని ఓం తత్ అనే శబ్దాలతో అనుసంధానం చేసుకుని ఓం తత్సత్ అనే మంత్రాన్ని రూపొందించుకోండి అనే సందేశాన్ని మనం గ్రహించవచ్చు. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఎఫ్ఎం 101.3. గలగల కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1 డే ఆర్జే అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1 డే ఆర్జేగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. నేను మీ అజయ్ రాకింగ్ మధు అయితే వచ్చేసాను విత్ యువర్. మీరైతే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:24 అయితే అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఎంటర్ అయిపోదాం కాఫీ టైంలోకి. సో మరి ఇవాల్టి కాఫీ టైంలో ఏంటి, మనం మధు ఏం తీసుకొచ్చాడు, ఇవాళ న్యూస్ ఏంటి, చాలా అయితే ఉన్నాయి కదా. ఇవాళ డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడేసుకుందాం. మరి అంతకుముందు మనకు ఒక మంచి మాట అయితే వినేద్దాం. నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. మరి అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు. సో మరి మనం ఎప్పుడైతే అపజయాలు ఎదురు చూస్తామో, ఎదురు చూడము, కానీ ఆ ఎదురు అంటే ఎదురవుతాయి కదా మనకు, ఆ ఎదురైన అపజయాలు మనకి తప్పటడుగులని మనం భావించకూడదు. సో మరి నెక్స్ట్ మనం సాధించే సక్సెస్కి అవి కూడా ఒక ఎక్స్పీరియన్స్, అంటే మనం పాఠాలు అయితే నేర్చుకోవచ్చు అన్నమాట. దాని నుంచి మనం ఇంకా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం అయితే నేర్చుకోవచ్చు. సో మరి కాఫీ టైంలో మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. దాని తర్వాత డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడేసుకుందాం. ఆ మూవీ నుండి మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. నిద్ర లేచిన అనే పాట అయితే వస్తుంది. అభయ్ జోధ్పుర్కర్, అంజనా సౌమ్య, సాయి పాడిన ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, లిరిక్స్ వచ్చి రామజగ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాము. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఇవాళ ఇంటర్నేషనల్ వైల్డ్ కోలా డే అనమాట. అసలు అంతర్జాతీయ వన్య కోలా దినోత్సవాన్ని ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు, షమీడియా వంటి వ్యాధుల కారణంగా కోలాలు ఆ ముప్పు నుండి వాటిని కాపాడుతూ కోలాలకు నివాస ఆహార వనరుగా పనిచేసే యూకలిప్టిస్ అడవులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కదా. మరి ఈ కోలాలు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నాయో తెలుసా? ఆస్ట్రేలియాలో మనం ఎక్కువగా చూడవచ్చట. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది, ఆంధ్రుడు మూవీ నుండి కోకిలమ్మ బడాయి అనే పాట అయితే వస్తుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో ఇవాళ ఇంకో డే స్పెషల్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఒక మంచి ఈరోజు అయితే అనుకుంటున్నాము మనం నేషనల్ పబ్లిక్ రేడియో డేగా మనం అయితే జరుపుకుంటున్నాం. ఒక మంచి సుపరిచితమైన గొంతు కోసం రేడియో డైల్ను ట్యూన్ చేయడం ఒక పాత స్నేహితుణ్ణి కలుసుకున్న అనుభూతిని కలిగిస్తుంది కదా. మరి జాతీయ పబ్లిక్ రేడియో దినోత్సవంలోని మ్యాజిక్ అదే. ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా శ్రోతలకు వార్తలు, ఆలోచనలు, కథలను అందించే స్టేషన్లు ఎన్నో. మరి బ్రేకింగ్ న్యూస్ నుండి నిశ్శబ్ద ఇంటర్వ్యూల వరకు ఇళ్లను ఆఫీసులో అర్థవంతమైన శబ్దంతో నింపి ప్రతి ప్రసారం మైళ్లకు, సంస్కృతులకు అతీతంగా ఒక అనుబంధ భావనను తీసుకురావడానికి ఎంతో ప్రత్యేకం. మరి ఇవాళ నేషనల్ పబ్లిక్ రేడియో డేగా మనమైతే జరుపుకుంటున్నాం. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. చిన్న సాంగ్ అయితే వచ్చేస్తుంది మీకోసం, ఆర్య మూవీ నుండి ఏదో ఒక రాగం వింటున్నానే పాట అయితే వస్తుంది. సాగర్ పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాం కదా, మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి అలాగే ఇవాళ నేషనల్ గార్డెనింగ్ మెడిటేషన్ డే అన్నమాట. చక్కగా గ్రీనరీ ఉండే చోటు కంటే ఎక్కువ విశ్రాంతినిచ్చేది ఇంకేమైనా ఉందా? మరి చక్కగా అలా ఉండే చోట కాసేపు ఉన్నా సరే లేదా రోజు ఉన్నా సరే అక్కడే చేసే ధ్యానం అంత అందమైన ప్రశాంతత ఎక్కడ దొరకదు కదా. సో మరి ఇవాళ మనమైతే జరుపుకుంటున్నాం నేషనల్ గార్డెనింగ్ మెడిటేషన్ డేగా. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది వింటూ స్టేడియం టూ వివిధ భారతి 101.3 FM.

0: టెలిలాకే యాప్, వెబ్సైట్ www.daily-law.in యా టోల్ ఫ్రీ నంబర్ 14454 సే ప్రాప్త్ కీ జా సక్తీ హై.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము కాఫీ టైంలో. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం విత్ యువర్ అజయ్ రాకింగ్ మధుతో. సో మరి ఈరోజు డైలీ లైఫ్లో అందరికీ ఉపయోగపడేది క్లోత్స్, మరి పరుపులు, బట్టల నుంచి టవల్స్, తివాచీల వరకు వస్త్రాలు మానవ వాళ్ళకి జీవితంలో ఒక భాగం కదా. మరి పీచులను కలిపి దారాలుగా లేదా నూలుగా తయారు చేసే, ఆ తర్వాత వాటిని బట్టలుగా మలిచే వస్త్రాలను బహుశా 10,000 సంవత్సరాల క్రితమే మానవులు దుస్తుల కోసం మొదటిసారిగా ఉపయోగించారట. ఈ రోజున వస్త్రాలు యొక్క మానవ జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందో, నాకైతే క్లోత్స్ అంటే కూడా చాలా ఇష్టం. మరి మీకు? సో మరి ఇది ఇవాళ కాఫీ టైంలో. మరి మనమైతే డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకొన్ని డే స్పెషల్స్ మరి మీకోసం నేనైతే చెప్పేస్తాను. చిన్న సాంగ్ తర్వాత మరి అభినేత్రి మూవీ నుండి సాంగ్ అయితే వచ్చేస్తుంది, చల్మారంటూ నకాషాజీస్ పడిన ఈ పాటకు.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నామో, మరి కాఫీ టైంలో ఇవాల్టి డే స్పెషల్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు మీకు తెలుసా, ప్రపంచ నవ్వుల దినోత్సవం. నవ్వడం వలన మానసిక స్థితి కొంచెం క్యూర్ అవడమే కాకుండా మీ ఆయుష్ను కూడా పెంచుతుంది. మరి ఎప్పుడైనా బోరింగ్గా ఉన్నప్పుడు ఏదైనా కామెడీ సీన్స్ చూడడం, లేదంటే ఒక కామెడీ ఉండే ఒక పుస్తకాన్ని చదవడం, లేదా మనకు తెలిసిందే మన ఫ్రెండ్స్తో కలిసి జోక్స్ చెప్పుకుంటే మన డయోఫ్రేమ్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడు సీరియస్గా ఉంటే ఎలా లైఫ్ అనేది చాలా చిన్నది. ఒక చిన్న చిరునవ్వు మన మైండ్కి కానీ మనలో ఉన్న భయాన్ని క్షణాల్లో పోగొట్టేస్తుంది. మరి ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం. మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, జెట్టి మూవీ నుండి సిద్ధి శ్రీరామ్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మరి ఇవాళ్టి లాస్ట్ డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి సంవత్సరంలో ఏ సమయంలోనైనా పొడవాటి చల్లటి పసుపు లేదా గులాబీ నిమ్మరసం గ్లాసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి అయితే విపరీతమైన వేడి ఉక్కపోతలో కూడిన వేసవి రోజు దీనిని తీసుకుంటే కొంచెం అలసట నుండి మనమైతే బయటపడచ్చు. మరి ఇవాళ్టి జాతీయ నిమ్మరసం దినోత్సవం మరి ఈరోజు అయితే మనమైతే జరుపుకుంటున్నాం. అలాగే మీకోటి తెలుసా, కుక్కులకు కూడా అంటే డాగ్స్కు కూడా మేడే ఉంటుంది అని తెలుసా? మరి నిజంగా మేడే ఫర్ మట్స్ అనేది మిశ్రమ జాతి కుక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తుంది. దీనిని ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం రోజున జరుపుకుంటారట. మరి శాశ్వతమైన ఇంటి కోసం ఎదురు చూస్తూ ఆశ్రయం కోసం ఎదురు చూసే ఈ కుక్కల గురించి పట్టించుకోవడం, వాటిని ఆశ్రయాన్ని కల్పించడం అనేది మేడే ఫర్ మట్స్ యొక్క ఉద్దేశం అన్నమాట. మరి చాలా విషయాలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి డే స్పెషల్స్ గురించి చాలా అయితే వినేశారు కదా. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరామర్శించారు. హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి నిన్న చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్టంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తమిళనాడులోని పొల్లాచి కాయర్ క్లస్టర్ను మంత్రి నిన్న సందర్శించారు. అక్కడి ఆధునిక సాంకేతికతను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. రాష్టంలో టెలిమానస్ హెల్ప్ లైన్ ద్వారా మానసిక ఒత్తిడి ఆందోళనతో బాధపడుతున్న వారికి నిరంతరాయంగా ఉచిత కౌన్సిలింగ్ సేవలు అందుతున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ విశాఖపట్నంలోని ఈ కేంద్రాల పనితీరును ఆయన నిన్న సమీక్షించారు. వెనుకబడిన వర్గాల సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జీవీఎంసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సంచార జాతుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచార జాతులకు గుర్తింపు కార్డులు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 37 మంది ఉపాధ్యాయుల బృందం సింగపూర్ విద్యా వ్యవస్థ అధ్యయనానికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిన్న బయలుదేరి వెళ్లింది. గత ఏడాది పురస్కారాలు పొందిన వీరంతా ఈ నెల 9వ తేదీ వరకు సింగపూర్లో పర్యటిస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చూస్తే 8:04 అయితే అయిపోయింది. మనమైతే వెల్కమ్ చెప్పేస్తున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి మనమైతే వెల్కమ్ అయిపోతున్నాం. సో మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇవాల్టి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే, మరి ఇవాల్టి గోల్డ్ రేట్ వచ్చేసరికి, గోల్డ్ గ్రామ ధర వచ్చేసరికి 24 క్యారెట్స్ గోల్డ్ గ్రామ ధర వచ్చేసరికి 15,093 రూపాయలు అయితే ఉంది. ఇంకా అలాగే ఇవాల్టి సిల్వర్ రేట్ కూడా ఎలా ఉందో

చూసేద్దాం. మరి ఇవాళ సిల్వర్ రేట్ వచ్చేసరికి, సిల్వర్ గ్రాము ధర వచ్చేసరికి 270 రూపాయలుగా అయితే ఉంది. ఇంకా ఇవాళ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయో చూడాలని అనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు కలిసాం. మరి ఇవాళ డీజిల్ రేట్ వచ్చేసరికి, లీటర్ ధర వచ్చేసరికి 97.47 రూపాయలు అయితే ఉంది. అలాగే పెట్రోల్ ధర వచ్చేసరికి లీటర్ ధర 109.64 రూపాయలు అయితే ఉంది. గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్నీ చాలా అయితే ఉన్నాయి కదా. మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ నుండి మీకోసం సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, సిద్ధి శ్రీరామ్ సునీత పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 8:13 అయితే అయిపోయింది. మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఇవాళ వెదర్ అప్డేట్ ఎలా ఉంది విజయవాడ మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇవాళ వెదర్ అప్డేట్ వచ్చేసరికి మరి మార్నింగ్ 9 నుంచే 31 degrees అలా స్టార్ట్ అయ్యి ఇంకా 34, 36 సాయం మధ్యాహ్నానికి 38, 39, 41 కూడా రీచ్ అవుతుంది. అలాగే మళ్ళీ 4 వరకు కొంచెం 40 degrees అయితే ఉంటుంది. మరి చాలా ఎండగా ఉంటుంది. సో మరి జాగ్రత్తగా ఉండండి, మరి ఎండలో వెళ్లకుండా. ఇవాళ ఎలాగో సండే కాబట్టి ఇంట్లోనే వింటూ వివిధ భారతి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో మరి ఎంతవరకు వీలైన వరకు బయటికి వెళ్ళకపోవడం చాలా మంచిది అన్నమాట. సో మరి లిక్విడ్స్, ప్రాపర్ లిక్విడ్స్ అయితే తీసుకుంటూ ఉండండి. సో మరి వాటర్ అలాగే డ్రింక్ చేస్తూ ఉండండి, తప్పకుండా వాటర్ అయితే తాగుతూ ఉండాలి. సో మరి బాడీకి ఎంత అవసరం అనేది మనకైతే తెలుసు కాబట్టి, సో మరి దానికి తగ్గట్టు మనం శీతల పానీయాలు అనేది మనం తాగడం చాలా మంచిది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం మరి మీకోసం. నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అశోక్ మూవీ నుండి, ఒక చిన్న నవ్వే నవ్వే అనే పాడైతే వస్తుంది. కేకే పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి స్టూడియోలో టైం చూస్తే 8:26 అయితే అయిపోయింది. సో మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి ట్రాఫిక్ అప్డేట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి ట్రాఫిక్ అప్డేట్ అయితే మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర అయితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. సో మరి జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఇంకా రైల్వే హాస్పిటల్ రోడ్డు కూడా చాలా కొంచెం ట్రాఫిక్ అయితే రెడ్ అయితే చూపిస్తుంది. మరి జాగ్రత్తగా చూసుకొని అటువైపు ఏమన్నా వేసి ఉంటే మరి వేరే వేలో ఏమన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. మరి అలాగే ట్రాఫిక్ ఉంటే కనుక సేఫ్గా వెళ్ళండి. సో ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి అలాగే దుర్గగుడి ఫ్లైఓవర్ పైన కూడా కొంచెం ట్రాఫిక్గానే ఉంది. సో మరి జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. మరి స్పీడ్ ఓవర్ స్పీడ్ అయితే వద్దు, అసలు వద్దు. సో మరి అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా క్షేమం అయితే కాదు. సో మరి క్షేమంగా వెళ్ళాలి అంటే మనం ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించాలి. అలాగే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. అలాగే హెల్మెట్ అయితే తప్పకుండా ధరించండి. సో మరి ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే పాటిస్తూ ఉండండి. సేఫ్ డ్రైవింగ్లో సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి. సో మరి సేఫ్గా మనమైతే వింటూ ఎంజాయ్ చేద్దాం వివిధ భారతి 101.3 FM. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. ఎంప్లాయ్మెంట్ న్యూస్, మరి చిన్న సాంగ్ మీకోసం తర్వాత నేనైతే చెప్పేస్తాను ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏంటి అనేది. సో మరి కింగ్ మూవీ నుండి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంత పని చేస్తువీరు అనే పాట అయితే వస్తుంది. వడ్డేపల్లి శ్రీనివాసరావు ఇంకా ప్రియా హిమేష్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ వచ్చి సాహితి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసరికి ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ఇంకా వేకెన్సీస్ అయితే తక్కువే ఉన్నాయి, 60 అయితే ఉన్నాయి. మరి శాలరీ వచ్చేసరికి 1 లక్ష నుండి 1 లక్ష 25 వేల మధ్యలో ఉండవచ్చు పర్ మంత్కి అనమాట. ఒక నెలకు వచ్చేసరికి శాలరీ అంత అయితే ఉండొచ్చు. మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th May 2026 అయితే ఉంది. మరి 20 మే లాస్ట్ డేట్ అయితే ఉంది. మరి తప్పకుండా వెబ్సైట్లో చూసి మరి ఇంకా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని మరి తప్పకుండా అప్డేట్ చేసుకోండి. మరి తప్పకుండా అప్లై కూడా చేసుకోండి. ఇంకా ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్

రిక్రూట్మెంట్ 2026 అయితే ఉంది. మరి ఎస్ఎస్సి సెలెక్షన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి, లేదంటే 12th కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి. వేకెన్సీస్ వచ్చేసరికి 3000 ప్లస్ అయితే ఉన్నాయి, అంటే 3000 పైనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి వేకెన్సీస్. మరి శాలరీ వచ్చేసరికి 18000 నుండి 142000 వరకు ఉండొచ్చు. మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th May 2026 అన్నమాట. మరి రేపటితో లాస్ట్ డేట్ అయితే ఉంది, ఒకసారి వెబ్సైట్లో తప్పకుండా చెక్ చేసుకొని తప్పకుండా అప్లై చేసుకోగలరు. మరి ఇంకేమన్నా మిస్ అయితే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. మరి ఇది ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకున్నాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేసింది కొత్త బంగారు లోకం మూవీ నుండి, ఓకే అనేసా అనే పాట అయితే వస్తుంది. నరేష్ అయ్యర్ కళ్యాణి పాడిన ఈ పాటకు మ్యూజిక్ మిక్కీజే మేయర్, లిరిక్స్ వచ్చి సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ కోటు ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాళ కోట్ ఏంటి అంటే, ద మ్యాన్ హూ వర్క్స్ ఫర్ అదర్స్ మరి వితౌట్ ఎనీ సెల్ఫిష్ మోటివ్ రియల్లీ డస్ గుడ్ టు హిమ్సెల్ఫ్. ఏ స్వార్థం లేకుండా ఇతరుల కోసం పనిచేసే వ్యక్తి నిజానికి తనకే మేలు చేసుకుంటాడు. మరి నిస్వార్థంతో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడు అతను చేసే సేవ కూడా మనస్సుని శుద్ధి చేస్తుందట. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం ఈ కోట్ గురించి. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, బుజ్జిగాడు మూవీ నుండి సూడు సూడే అనే పాట అయితే వస్తుంది. సందీప్ చౌత ఇంకా శృతి పటక్ పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాం కదా, మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక మంచి కోట్ గురించి మాట్లాడుకుంటున్నాము. నిస్వార్థంతో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడు అతను చేసే సేవ కూడా మనసుని శుద్ధి చేస్తుందట. మరి ఇది చివరకు స్వీకరించే వారికంటే చేసేవారికే ఎక్కువ ప్రయోజనం ఉంటుందట. మరి అదేంటో తెలుసుకుందాం. మీకోసం ఒక మంచి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, భీష్మ మూవీ నుండి వాట్ ఏ బ్యూటీ అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. ధనుంజయ్ ఇంకా అమలా చేబోలు పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము గుడ్ మార్నింగ్. విజయవాడలో మంచి కోట్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. ఒక మంచి పని చేసేటప్పుడు అందులోనూ ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం ఎలా ఉంటుంది అంటే, ఒక మంచి పని ఇతరులకు సహాయపడేటప్పుడు మాత్రమే అందులోని ఇన్వాల్వ్ అయ్యి మనం ఉంటాం కదా, మరి ఆ పనిలోనే ఆనందం కూడా మనం పొందుతామట. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం ఒక సాంగ్ అయితే వచ్చేసింది పరుగు మూవీ నుండి, మనకన్నా పొడిచి అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియార్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ మణి శర్మ, లిరిక్స్ అనంత శ్రీరామ్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాం కదా. కొన్ని నిమిషాలైనా నిస్వార్థమైన పని కూడా ఒక వ్యక్తిని శక్తివంతంగా నైతిక దిగ్గజంగా మారుస్తుందట. మరి మనలో స్వార్థపూరిత ఆలోచనలు ఎప్పుడైతే మన మనసులో నుండి తీసివేస్తామో అప్పుడే తనలోని చైతన్యాన్ని రైట్ పాత్లో నడిపించగలుగుతారు. మరి అంతకన్నా ఒక మనిషి తనకు తాను చేసుకునే మేలు ఇంకేముంటుంది? సో మరి మంచి బ్యూటిఫుల్ కోట్ అయితే వినేశాం కదా, ద మ్యాన్ హూ వర్క్స్ ఫర్ అదర్స్ వితౌట్ ఎనీ సెల్ఫిష్ మోటివ్ రియల్లీ డస్ గుడ్ టు హిమ్సెల్ఫ్. ఏ స్వార్థం లేకుండా ఇతరుల కోసం పనిచేసే వ్యక్తి నిజానికి తనకే మేలు చేసుకుంటాడట. సో మరి మంచి కోట్ అయితే మనం మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ విజయవాడ, సూపర్గా విని ఎంజాయ్ చేశారు కదా. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని కనీసం 3 మీటర్లు పెంచడం లక్ష్యమని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు అభివృద్ది చెందితే తరగతి గది రూపాంతరం చెందుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్లో శిక్షణకు రాష్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు 37 మంది నిన్న ఆ దేశం వెళ్లారని మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సంచార జాతుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంచార జాతులకు గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెచ్ఐవి బాధితులు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వినియోగించేలా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాకు సంబంధించిన ఏఆర్టీ కేంద్రం ఐసీటీసీ సిబ్బందితో నిన్న జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈ రోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్టంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలో బడి బయట పిల్లలను బడుల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కు తెలియజేశారు. బడి పిలుస్తోంది ఎస్ఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్దత తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో విద్యాశాఖ కార్యదర్శి నిన్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్టంలో ఎండలు అధికమవుతున్నాయి. ప్రకాశం జిల్లా కొప్పరపాడులో నిన్న 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న మరో ద్రోణి బలహీనపడిందని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ పేర్కొన్నారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ రాజ రాకి మధుతో. మరి స్టూడియోలో టైం చూసే 9:05 అయితే అయిపోయింది. ఇంకెందుకు అలిస్తే మన ఫేవరెట్ జోరుగా హుషారుగాలోకి మనం అయితే ఎంటర్ అయిపోదాం. మరి జోరుగా హుషారుగాకి వెల్కమ్ చెప్పేద్దామా. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో మనం మాట్లాడుకుందాం ప్రపంచ పత్రిక స్వేచ్ఛ గురించి. మరి ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన స్వేచ్ఛాయుత పాత్రికేయం ఇంకా యొక్క ఇంపార్టెన్స్, అలాగే వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఒకసారి మనం కూడా తెలుసుకుందామా. సో మరి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో మనం మాట్లాడుకుందాం. ఈ మీకోసం ఒక సాంగ్ అయితే వచ్చేసింది అల్లుడు అదుర్స్ మూవీ నుండి, రంభావూరు సిమేనకనే పాట అయితే వస్తుంది. మంగళి హేమచంద్ర పాడిన ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మనమైతే జరుపుకుంటున్నాం. సత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు అసలు నిజాలు తెలియజేయడంలో పాత్రికేయుల బెదిరింపులు వారిని వారి భవిష్యత్తును అక్కడితో ఆపడానికి శారీరక హానిని ఎన్నో ఎదుర్కొంటున్నారు మన పాత్రికేయులు. మరి మనం చూసేవి నిజాలు అని చెప్పలేం, అబద్ధాలు అని చెప్పలేం. నిజమైన వార్తలను సేకరించడం, వాటిని అంతటా తెలియజేయడం పత్రిక అనేది పాత్రికేయులకు ప్రజలను చాలా దగ్గరగా చేస్తుంది. మరి అంటే వారు చెప్పే నిజాలు ప్రజలు నమ్మదగినవిగా ఉండాలి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుండి. నీతో ఉంటే చాలానే పాట అయితే వస్తుంది, రమ్య బెహ్రా పాడిన. ఈ పాటకు మ్యూజిక్ శేఖర్ చంద్ర, లిరిక్స్ వచ్చి రామజోగ శాస్త్రి. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జె నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రపంచ పత్రికా దినోత్సవం గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి మనం చూసేవి నిజాలు అని చెప్పలేం కదా. మరి మనం ఎప్పుడూ పాత్రికేయులలో ఒక సభ్యునిగా చేరితే వాటి గురించి మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. మరి పత్రికా స్వేచ్ఛపై చర్చా కార్యక్రమాలకు హాజరైనప్పుడు మనకు ఒక కొత్త ఆలోచన అయితే వస్తుంది. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అదూర్స్ మూవీ నుండి శివశంభు అనే పాట అయితే వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం గురించి. మరి అలాగే మనం పత్రికా ప్రపంచంలో ఒక సజీవంగా స్వతంత్రంగా కొనసాగించడంలో ఎలా సహాయపడుతుంది అంటే, వార్తాపత్రికలకు చందా కట్టడం ద్వారా, పత్రికా స్వేచ్ఛకు మద్దతిచ్చే సంస్థలకు విరాళాలు ఇవ్వడం ద్వారా కానీ మీరు ఆర్థికంగా జర్నలిజాన్ని సజీవంగా స్వతంత్రంగా కొనసాగించడంలో సహాయపడుతుందన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం మీకోసం. మరి నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, జాను మూవీ నుండి ఊహలే అనే పాట అయితే వస్తుంది. చిన్మయి శ్రీపాద గోవింద వసంత పాడిన ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ గోవింద వసంత. మరి ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ గురించి. మరి వార్తాపత్రికా రంగంలో ఎప్పుడైతే వాస్తవాలను సరిచేసుకోవడం ఎలాగో నేర్చుకుంటే మంచి అవగాహన కలిగి ఉండటం వలన సమాచారాన్ని ఈజీగా అర్థం చేసుకోవడం మీకు సహాయపడుతుంది. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది గోలీమార్ మూవీ నుండి గుండెల్లో ఏదో సడే అనే పాట అయితే వస్తుంది. చక్రీ కౌశల్య పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, నచ్చవలే మూవీ నుండి గీతామాధురి పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవి కుమార్. మరి మనమైతే ఉన్నాము జోరుగా హుషారుగాలో, మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి పత్రికా స్వేచ్ఛ గురించి. మరి వార్తా పత్రిక రంగంలో ఎప్పుడైతే వాస్తవాలను సరిచేసుకోవడం అంటే ఎలాగో నేర్చుకుంటేనే కదా మంచి అవగాహన అయితే ఉంటుంది. అలాగే స్నేహితుల మధ్య, మనం కుటుంబ సభ్యుల మధ్య, సహోద్యోగులతో పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యత గురించి మనమైతే మాట్లాడుతూ ఉండాలి. మరి అప్పుడే వారికి పాత్రికేయత గురించి లోతైన ఆలోచన, అవగాహన వారికి తెలుస్తుందన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది కలేజా మూవీ నుండి, హేమచంద్ర మాళవిక పాడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనం ఉన్నాము జోరుగా హుషారుగా మరి సూపర్గా. మనం పత్రికా స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక మంచి పని చేసేటప్పుడు అందులోనూ ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే, ఒక మంచి పని ఇతరులకు సహాయపడేటప్పుడు మాత్రమే అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాం కదా, మరి ఆ పనిలోనే మనం కూడా ఆనందం పొందుతాం అన్నమాట. సో మరి అలాగే ఒక మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా ఇవాళ పత్రికా స్వేచ్ఛ గురించి, మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది మిరపకాయ మూవీ నుండి, సిలక అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియార్ చైత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. మరి ఇంటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం కదా, మరి పత్రికా స్వేచ్ఛ గురించి. మనం చూసేవి నిజాలు అని చెప్పలేము, అబద్ధాలని చెప్పలేము. మరి నిజమైన వార్తలను సేకరించడం, వాటిని అంతటా తెలియజేయడం, పత్రిక అనేది పాత్రికేయులకు, ప్రజలను చాలా దగ్గరగా చేస్తుంది. మరి అంటే వారు చెప్పే నిజాలు ప్రజలు నమ్మదగినవై ఉండాలి కదా. సో మరి అలాగే మనం ఎప్పుడు పాత్రికేయులలో ఒక సభ్యునిగా చేరితే గనక మనకు ఆ అవగాహన అనేది ఉంటుంది. మరి ఇది ఇవాళ్ళ జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం గురించి. మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంలో మరి మన హక్కులను, పాత్రికేయ హక్కులను మనమైతే అంటే వారిని మనము తక్కువగా చేసి చూడకూడదు. అలాగే వారి వాస్తవాలను మనం గమనించాలి. అలాగే వాళ్ళు వాస్తవాలు చెప్పేది ఎంత కష్టపడి చెప్తున్నారో, ఆ నిజాలను తెలుసుకొని ఎంతమందికి మనకి ఆ నిజాలను తెలియజేస్తున్నారో, మరి వాళ్ళందరికీ మనం హ్యాండ్సప్ చెప్పాలి. హ్యాండ్సప్ చెప్పేసి మరి ఇవాళ జోరుగా హుషారుగాలో మరి మంచి విషయాలు అయితే మనం అయితే తెలుసుకున్నాం కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం నుండి చల్లగాలి తాగుతున్నానే పాటైతే వస్తుంది. సెంథిల్ రిహిత పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఇళయరాజా, లిరిక్స్ వచ్చి అనంత శ్రీరామ్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి నారు పరిశ్రమను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. తమిళనాడులోని పొల్లాచి కాయర్ క్లస్టర్ను మంత్రి నిన్న సందర్శించారు. అక్కడి ఆధునిక సాంకేతికతను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. రాష్టంలో టెలిమానస్ హెల్ప్ లైన్ ద్వారా మానసిక ఒత్తిడి ఆందోళనతో బాధపడుతున్న వారికి నిరంతరాయంగా ఉచిత కౌన్సిలింగ్ సేవలు అందుతున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ విశాఖపట్నంలోని ఈ కేంద్రాల పనితీరును ఆయన నిన్న సమీక్షించారు. పదో తరగతి రీవెరిఫికేషన్ జవాబు పత్రాలను ఇక నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులురెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర ద్వారా స్కానింగ్ చేసిన జవాబు పత్రాలను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిపో నుంచి అరకు వ్యాలీకి ఈ నెల 8 నుంచి ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంవై దానం నిన్న తెలిపారు. ఈ బస్సు పీఎన్బీఎస్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి తుని, నర్సీపట్నం, లంబసింగి, పాండేరు, అరకు, విశాఖపట్నం మీదుగా విజయవాడకు 11వ తేదీ ఉదయం 6 గంటలకు చేరుతుందన్నారు. అన్నమయ్య జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం విశేష పురోగతి సాధిస్తూ భూ హక్కులకు భరోసానిస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే దిశగా సమర్థవంతంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. గత 6 నెలల కాలంలో జిల్లా పరిపాలన చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా భూ సంబంధిత వివాదాల పరిష్కారంలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. నేడు శయన శ్రీ మహావిష్ణువు అలంకరణలో చిన్న వెంకన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. చూనోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఈ రోజు రాత్రి ద్వాదశ కోవిల ప్రదక్షిణలు, పుష్పయాగం, పవలింపు సేవతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈ రోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 10:04 అయితే అయిపోయింది. నేను మీ అజయరావు కింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు హరివిల్లులోకి. మరి హరివిల్లులో మరి మీకోసం చాలా క్వశ్చన్స్ అయితే నేనైతే రెడీ పెట్టేశాను. మరి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. హరివిల్లులో మరి మీకోసం క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పక్షి వెనుక దిశలో ఎగరగలదు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ పక్షి వెనుక దిశలో అంటే వెనుకగా ఎగరగలదు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది కలర్ ఫోటో మూవీ నుండి, అరేరే ఆకాశం అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి కాలభైరవ పడిన ఈ పాటకు మ్యూజిక్ కాలభైరవ. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఆ ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ক্রেতা টেলিলকে অ্যাপ, ওয়েবসাইট www.tele-law.in या টোল ফ্রি নম্বর 14454 से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేసే 10:16 అయితే అయిపోయింది. మనమున్నాము హర్విల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ పక్షి వెనుక దిశలో ఎగరగలదు అని చెప్పి. పెడన మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు అంటే, పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలాజ్ గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుండి ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గోల్నేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి కింగ్ ఫిషర్ అంటూ మెసేజ్ పంపించారు. కింగ్ ఫిషర్ కాదు. ఇంకా రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు గారు గుడ్ మార్నింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు. సో మరి గుడ్ మార్నింగ్ ఒకటే పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో ఇంకా ఎవరు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అంటే, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ సార్, వీఆర్ ఫ్రమ్ విజయవాడ నుండి అంటూ వెంకటసాయి ప్రణవ్ అనిల్ కుమార్ యశస్విని మంజుల రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే హమ్మింగ్ బర్డ్ అనమాట. హమ్మింగ్ బర్డ్ వెనుక దిశలో ఎగరగలదు అనమాట. చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారు కదా, మరి ఇంకెందు కలిసం మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, తొలి క్రికెట్ ప్రపంచ కప్ ఎప్పుడు ఎక్కడ జరిగింది? మరి ఫస్ట్ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ అనేది ఎప్పుడు ఎక్కడ జరిగింది? మరి ఆన్సర్ తెలిస్తే కనుక ఏ ఇయర్లో జరిగింది, ఎక్కడ జరిగింది? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అల వైకుంఠపురంలో మూవీ నుండి బుట్టబొమ్మ అనే పాట అయితే వస్తుంది. అర్మన్ మాలిక్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 10:32 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు హరివిల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తొలి క్రికెట్ ప్రపంచ కప్ ఎప్పుడు ఎక్కడ జరిగింది అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అబ్దుల్ కలాం పెదపరిమి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా 1844 అంటూ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిందంటూ సులోచన కరీంనగర్ గారు కరీంనగర్ నుండి మెసేజ్ పంపించారనమాట. మరి రైట్ ఆన్సర్లో కాదు చెప్తాను. ఇంకా 1975 అంటూ ఇంగ్లాండ్లో జరిగిందంటూ రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానూర్ నుండి తాతారావు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నేమ్ జాన్సన్ విజయవాడ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా 1721 గుజరాత్లో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు, అది రాంగ్ ఆన్సర్. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు 1844 అంటూ, అది కూడా కాదు. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ శ్రీకాకుళం జిల్లా అప్పాపురం నుండి బట్ట మహాలక్ష్మి బట్ట సూర్యారావు దేవంగ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎస్ భీమేశ్వరరావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇందాక అడిగిన క్వశ్చన్కి మెసేజ్ పంపించారనమాట. ఇంకా వేటపాలెం రామనగర్ బొడ్డుపాలెం సుబ్రహ్మణ్యం దేవంగ గారు మెసేజ్ పంపించారు 1975 అంటూ. మరి రైట్ ఆన్సర్ ఇంతకీ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి రైట్ ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను, 1975 ఇంగ్లాండ్లో తొలి క్రికెట్ ప్రపంచ కప్ అయితే జరిగిందనమాట. సో మరి చాలామంది అయితే ట్రై చేశారు, కొంతమంది చాలా వరకు ఆన్సర్లు రైట్ ఆన్సర్లు మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. చేపలను మోయడానికి సంచి ఉన్న పక్షి పేరు తెలుసా? మరి చేపల్ని ఒక పక్షి మోస్తుందంట, మరి ఆ పక్షి పేరు తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. చేపలు మోయడానికి సంచి ఉన్న పక్షి అనమాట. ఆ పక్షికి సంచి ఉంటుంది, ఆ సంచిలో చేపలను మోసుకెళ్తుందనమాట. మరి ఆ పక్షి పేరు కనుక తెలిస్తే 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది రారండో.

మింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 10:44 అయితే అయిపోయింది. నేను మీ ఆజీ రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, చేపలను మోయడానికి సంచి ఉన్న పక్షి పేరు తెలుసా అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అప్పలరాజు పెడన జోగనందరావు కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి అంటూ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి మెసేజ్ పంపించారనమాట. ఆల్రెడీ నేనైతే రిపీట్ చేశాను. ఇంకా పేరైతే పంపించలేదు, మరి ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఈసారి తప్పకుండా నేమ్ అయితే పంపించేసేయండి. మరి ఎవరు పంపించారో నేను కూడా చెప్తాను కదా. సో మరి మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా తాతారావు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఆనూరు నుండి అంటూ. ఇంకా శ్రీకాకుళం జిల్లా

0: గోపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మహాలక్ష్మి దేవంగా ఇంకా సూర్యారావు గారు మెసేజ్ పంపించారనమాట. నేమ్ జాన్సన్ విజయవాడ నుండి అంటూ కింగ్ ఫిషర్ అంటూ మెసేజ్ పంపించారు. కింగ్ ఫిషర్ కాదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే యజ్ఞవల్కన్ అంటూ సుల్లూరుపేట నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా విజయవాడ నుండి మల్లికార్జున్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హసీనా ఫ్రమ్ గుంటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లేలంపాడు భాను గారు మెసేజ్ పంపించారు, హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే పంపించలేదు సార్, తప్పకుండా ఆన్సర్ అయితే పంపించేసేయండి. ఇంకా అబ్దుల్ కలాం పెదపరిమి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా తిరుపతి నుండి మోహన్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి ఇంతకీ చేపలను మోయడానికి ఉన్న పక్షి పేరు మరి రైట్ ఆన్సర్ అంటే ఏంటి అని అంటున్నారా? సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మరి ఆ రైట్ ఆన్సర్ ఏంటి అంటే పెలికాన్ అనమాట. పెలికాన్ అనే పక్షి చేపలను మోయడానికి సంచి కలిగి ఉన్న ఒక పక్షి అనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నేనైతే రివీల్ చేశాను కదా, మరి చాలామంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మరి మీకోసం రెడీగా కూడా ఉంది హరివిల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ జంతువుకు 32 మెదళ్ళు ఉంటాయి? మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ జంతువుకు 32 మెదళ్ళు ఉంటాయి? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగస్థలం మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, రేలా కుమార్ గంట వెంకట పడిన. ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ వచ్చి చంద్రబోస్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రని వచ్చేసింది, ఆడిపాడి అల్లరి చేస్తా అంతే, మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చాము, నువ్వు
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే?
3: నువ్వేదో ఎత్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
3: అది

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ జంతువుకి 32 మెదళ్ళు ఉంటాయి అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అప్పలరాజు పెడన జోగనందరావు కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా జలగా అంటూ మల్లికార్జున నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు అన్నమాట. అలాగే అభిరామ్ కేశవ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లీచెస్ అంటూ వేటపాలెం నుండి రామనగర్ బొడ్డు బాల సుబ్రహ్మణ్యం మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హాయ్ మధుగర్ అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే తాతారావు గారు కానూ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే జగ్వి ఫ్రమ్ గుంటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు అనమాట. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హరి, కార్తికేయ, యజ్ఞవల్కన్, ప్రత్యూష, నిత్య, వామిక, నిఖిల్, వేద అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే జలగ అనమాట. జలకకి 32 మెదళ్ళు ఉంటాయి అనమాట. సో మరి రైట్ ఆన్సర్ చెప్పినందుకు మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి ఇది ఇవాల్టి హరివిల్లు, మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. మరి నేను టాటా బాయ్ బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జీ కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

విద్ భారతి ఎఫ్ఎం 101.3. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను రాష్ట ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో విడుదల చేసినట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ పనులన్నీ వచ్చే ఖరీఫ్కు ముందే పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు అభివృద్ది చెందితే తరగతి గది రూపాంతరం చెందుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్లో శిక్షణకు రాష్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు 37 మంది నిన్న ఆ దేశం వెళ్లారని మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. టెంపుల్ సిటీ తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. గంజాయి రహిత తిరుపతి కార్యక్రమంలో భాగంగా నగరంలో పలుచోట్ల ఎస్పీ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని ఎన్టీవీ నగర్ అలాగే న్యూ ఇందిరానగర్లలో పలు ఇళ్లు అపార్ట్మెంట్లలో ఈ రోజు ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ వారాంతంలో కొనసాగుతోంది. క్యూలైన పరిస్థితిని ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు ఏఏ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరామర్శించారు. హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి నిన్న చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. వెనుకబడిన వర్గాల సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జీవీఎంసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజు రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పుష్పయాగం, పవ్వలింపు సేవతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న ద్రోణి బలహీనపడిందని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి నారాయణ పేర్కొన్నారు.

11:04:05 లో ఉంది బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకున్న దర్శకులు కృష్ణవంశీ. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుందని ప్రేక్షకులందరికీ గట్టి నమ్మకం. తన ఫస్ట్ మూవీ గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే విషయం ఏంటంటే, సౌందర్య ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో 1998లో ఒక సినిమా తీశారు కృష్ణవంశీ గారు. ఈ సినిమాకు ఆయన ఫిల్మ్ఫేర్ బెస్ట్ డైరెక్టర్గా అవార్డు సొంతం చేసుకున్నారు కూడా. ఏంటా సినిమా, గెస్ట్ చేస్తూ ఉండండి. మరి ఆ సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం ఈనాటి మన కార్యక్రమంలో. ఎప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

11:08:57 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అప్పట్లో పెను సంచలనం సృష్టించింది ఆ సినిమా. ఓ 10 మినిట్స్ క్యారెక్టర్ కోసం ఒక హీరో కనిపిస్తారు, హీరోయిన్ ను సేవ్ చేసే పాత్ర అది. మరి ఆ క్యారెక్టర్ కోసం ఫస్ట్ శ్రీకాంత్ గారిని అనుకున్నారట, కానీ టెస్ట్ షూట్ చేశాక ఈ క్యారెక్టర్ కి శ్రీకాంత్ కాదు వేరే హీరో అని ఆయన్ని తీసుకున్నారు. ఎవరా హీరో? నేనే చెప్తాను. 1998 కృష్ణవంశీ అందించినటువంటి ఫ్యాక్షన్ మూవీ అంతఃపురం. ఆ స్పెషల్ క్యారెక్టర్ చేసింది జగపతి బాబు. సో ఆ పాత్రలో ప్రతి ఒక్కరిని మెప్పించారు. మరి జగపతి బాబు నటన చాలా నాచురల్ గా ఉంటుంది. ఆ పాత్ర అంత పర్ఫెక్ట్ గా రావడానికి కృష్ణవంశీ గారి కృషి కూడా డెఫినెట్ గా ఉంది. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం రాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: For the sake of love, poor fellows. But we will live for the glory of love forever and ever and ever, my love.

ఆహా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, వందే మాత్రం శ్రీనివాస్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 11:23:39 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఒక 10 నిమిషాల పాత్ర కోసం జగపతి బాబు గారు కనిపిస్తారు ఈ సినిమాలో అని చెప్పాను కదా. అంతఃపురం సినిమాకి జగపతి బాబు క్యారెక్టర్ ప్లస్ అని చాలా సందర్భాల్లో కృష్ణవంశీ చెప్పారు కూడా. అండ్ ఆ తర్వాత ఆయన తీసిన ఖడ్గం సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ ని తీసుకున్నారు. అయితే సూపర్ సక్సెస్ సాధించారు కూడా. అందుకే ఒక క్యారెక్టర్ కి ఎవరు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు, ఎవరు ఆ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేస్తారనేది నిర్ణయించే బాధ్యత కూడా డైరెక్టర్ మీదే ఉంటుంది. కృష్ణవంశీ తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ అందుబాటులో లేని ఆ రోజుల్లో గులాబీ సినిమా ఉంది కదా, అప్పట్లో కార్డ్లెస్ ఫోన్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ నిన్నే పెళ్లాడతా మూవీలో నాగ్ టబు ల్యాండ్ ఫోన్ చూసుకుంటూ వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ వీడియో కాలింగ్ సౌకర్యం కూడా ఆయన సృజనాత్మకతతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ వస్తూ ఉంటారు. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. పెద్దరికం చిత్రానికి కేజే యేసుదాస్, చిత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే వింటే మీరే ఒప్పుకుంటారు. సో ఈ పాట విన్న తర్వాత మరిన్ని కబుర్లు వింటూనే ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా, ఎంత మీనింగ్ఫుల్ సాంగ్ అంటే అసలు. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, హీరోస్ అందరూ కూడా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో కూడా. అసలు ఒకసారి మనం ఈ సినిమా గురించి కూడా తప్పకుండా మాట్లాడుకుందాం. థర్టీ సిక్స్ సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే ప్రకాష్ రాజ్ కెరీర్ లో మళ్లీ తను ఇలాంటి పాత్ర చేయలేదు. రాగి సంగడి తినే సీన్ గాని, కొడుకు సాయి కుమార్ తో ఆర్గ్యుమెంట్ సీన్ గాని, అక్కడి వాతావరణం, గాలి, ధూళి, ఇవన్నీ మనల్ని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్తాయి. సౌందర్య ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే లైక్ ఏ వావ్. ఆ సీమంతం సీన్ తర్వాత మరీ పర్టికులర్ గా అనమాట, సూపర్. అసలే అందమైన హీరోయిన్, ఇంకా ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో భానుమతి మారిషస్ లో పెరిగి భారత్ కు వచ్చి భర్తను కోల్పోయి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఆ పరిస్థితుల నుంచి బయటపడటంలో జగపతి బాబు హెల్ప్ తీసుకోవడం, తన బిడ్డ ప్రాణాలని తన ప్రాణాలని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు కృష్ణవంశీ గారు. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను, కలిసి నడుద్దాం చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కలిసి నడుద్దాం చిత్రం నుంచి సుజాత హరిహరన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక సీన్ లో సౌందర్య తన బాబుని అలాగే ప్రకాష్ రాజ్ మనుషులు పట్టుకునే టైంలో అనమాట వీళ్ళిద్దరిని, అంటే తన్ని అలాగే తన బాబుని కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, సో ఆ ప్రయత్నంలో జగపతి బాబు కాళ్ళు తొక్కడం, తను సారీ చెప్పమని అడగటం, అప్పుడు విలన్స్ అంటారు నరసింహ అన్న పేరు విన్నావా అంటే ఆడేవుడు అంటాడు. సో అన్నప్పుడు సౌందర్య చూసిన చూపు ఉంటుంది. అసలు కొన్ని సీన్స్ అయితే అట్లా కనెక్ట్ అయిపోతాం అనమాట మనమాట. ఆ తర్వాత శారద ప్రకాష్ రాజ్ కి ఎదురు తిరిగి మాట్లాడే సీన్ కూడా ఉంటుంది, అంటే అప్పటి వరకు చాలా క్వైట్ కామ్ గా ఉండే శారద రివర్స్ లో మాట్లాడడం, అండ్ దాసరి అరుణ్ సాంగ్ కానీ, ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అసలేం గుర్తుకు రాదు పాట. ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. రెగ్యులర్ గా చూసిన ఫ్యాక్షన్ సినిమాలు ఒక ఎత్తు అయితే అంతఃపురం అంతకు మించి అని చెప్పాలి. అలా తీసారనమాట ఆ సినిమాని. సో 25 ఇయర్స్ దాటిపోయింది ఈ సినిమా వచ్చి, అయినా కూడా మైండ్ లో అలానే తిరుగుతూ ఉంటుంది అంతఃపురం. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఆజాద్ చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఇప్పుడు 1998 వచ్చిన మూవీ కదా, అసలు ఆ సాంగ్ వింటుంటే ఇప్పటికి కూడా ఆ ఫ్లేవర్ అయితే మాత్రం ఏ మాత్రం చెక్కుచెరలేదు. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే అంత బ్యూటిఫుల్ సాంగ్. మరి ఇలాంటి పాటలన్నీ మీరు వినాలి అంటే ట్యూన్ చేసి ఉంటారు కదా ఓన్లీ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. 11:48 లో ఉంది బీబీ క్లాక్. సో సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఉన్న ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అంతఃపురం. మనకి కృష్ణవంశీ గారు అందించినటువంటి బ్యూటిఫుల్ మూవీ. తక్కువ సినిమాలు చేసినా కూడా ఎక్కువ గుర్తుండిపోయే దర్శకులు కృష్ణవంశీ. మరి సినిమాకు ఆయన సినిమాలకైతే ప్రత్యేకంగా చెప్పాలి అంటే స్టోరీయే హీరో అండి. కరుడు కట్టిన ఫ్యాక్షనిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి ఆ తర్వాత వచ్చిన సినిమాలకు ఓ రిఫరెన్స్ లాగా నిలిపారనమాట. 34 ప్రకాష్ రాజ్, అప్పట్లో ఆయన వయసు అది, అండ్ 60 పాత్రలో చేశారు. అండ్ శక్తి లేకున్నా పౌరుషం తగ్గని పాత్ర అది, దున్నేశారని చెప్పాలి, అంత చక్కగా చేశారనమాట. సో కీలకమైన పాత్ర సారాయి వీర్రాజుగా ప్రత్యేక పాత్రలో జగపతి బాబు. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆయన చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ చాలా సినిమా మొత్తానికి అనమాట. సో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారని చెప్పాలి. 20 కూడా షూటింగ్ స్పాట్లోనే ఉన్నారట జగపతి బాబు. మరి ఇక పాటల విషయానికి వస్తే సీతారామ శాస్త్రి గారి పాటల గురించి ఏం చెప్పాలి చెప్పండి, ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఇళయరాజా సంగీతం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనసుని హత్తుకున్నాయి. ఒక బ్యూటిఫుల్ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. మరి ఇవ్వండి 9 గెలుచుకున్న కృష్ణవంశీ, అంతఃపురం సినిమా కబుర్లు. సో మన లిజనర్స్ చక్కగా గెస్ట్ చేసేసి ఆ మూవీని కూడా చెప్పారనమాట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి అంతఃపురం సినిమా అని అనుకుంటున్నామని చెప్పని. అండ్ అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవరావు నుంచి కూడా ధర్మవరం నుండి కూడా మెసేజ్ చేశారు. సో మరి సినిమా కబుర్లో మనం చివరిగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను అంతఃపురం చిత్రం నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి కూడా వచ్చేస్తుంది అంతఃపురం చిత్రం నుంచి. చిత్రగారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. తమిళనాడులోని పొల్లాచి కాయర్ క్లస్టర్ను మంత్రి నిన్న సందర్శించారు. అక్కడి ఆధునిక సాంకేతికతను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. రాష్టంలో టెలిమానస్ హెల్ప్ లైన్ ద్వారా మానసిక ఒత్తిడి ఆందోళనతో బాధపడుతున్న వారికి నిరంతరాయంగా ఉచిత కౌన్సిలింగ్ సేవలు అందుతున్నాయని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ విశాఖపట్నంలలోని ఈ కేంద్రాల పనితీరును ఆయన నిన్న సమీక్షించారు. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల అభివృద్ది కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నెల్లూరులో నిన్న రాష్ట వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ వర్క్ బోర్డు ద్వారా 500 మంది పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య అందించబోతున్నామని ఆయన తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిపో నుంచి అరకు వ్యాలీకి ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంవై దానం నిన్న తెలిపారు. ఈ బస్సు పీఎన్బీఎస్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి తుని, నర్సీపట్నం, లంబసింగి, పాడేరు, అరకు, విశాఖపట్నం మీదుగా విజయవాడకు 11వ తేదీ ఉదయం 6 గంటలకు చేరుతుందన్నారు. అన్నమయ్య జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం విశేష పురోగతి సాధిస్తూ భూ హక్కులకు భరోసానిస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే దిశగా సమర్థవంతంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. గత 6 నెలల కాలంలో జిల్లా పరిపాలన చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా భూ సంబంధిత వివాదాల పరిష్కారంలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులు అర్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 10వ తరగతి రీవెరిఫికేషన్ జవాబు పత్రాలను ఇక నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవీ శ్రీనివాసులు రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర ద్వారా స్కానింగ్ చేసిన జవాబు పత్రాలను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈ రోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

12 hours 5 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మాట్లాడుకుందాం. మానవ శరీరంలో అత్యంత అద్భుతమైన ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మన బ్రెయిన్ కదా. మరి శరీరం లోపల జరిగే అన్ని కార్యకలాపాలని నియంత్రిస్తుందన్నమాట. సో ఇది నియంత్రణ వ్యవస్థ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది అంత మ్యాటర్నంతా కూడా అన్ని సమాచారాలను అనుభవాలను మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అనమాట అన్ని అలా స్టోర్ చేసుకుంటుంది. ఇంతకీ మీకు తెలిసాలో ఏం చెప్పబోతున్నావు జో అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, అంత ఇంపార్టెంట్ అయిన మెదడుకి హాని చేసేటువంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి, తెలియకుండానే మనం చేసేస్తూ ఉంటాం అనమాట. అవేంటో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఎంజాయ్ ద లవ్లీ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ హుషారు. సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం రాధన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్.

12:09:13 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో హార్ట్ లాగానే మెదడు కూడా ఒక ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ అవయవం. అది లేకుండా మానవ శరీరం అనేది పనికిరానిది అనమాట. తెలియకుండానే మన మెదడుకి కొంత హాని చేస్తుంటాం మనం. సో మనకి అనుగుణంగా మన జీవితంలో ఒక భాగమైనటువంటి కొన్ని అలవాట్లు మన ఆరోగ్యానికి సమస్యగా మారుతూ ఉంటాయన్నమాట. అవేంటంటే మెదడుని దెబ్బతీసే అలవాట్లుగా పరిగణించబడేటువంటి టాప్ అలవాట్లు అన్నమాట. బ్రెయిన్ హెల్దీగా ఉండాలి, ఉత్తేజకరంగా ఉండాలి అంటే మీరు మీ ఆరోగ్యానికి నష్టం చేసేటువంటి ఈ అలవాట్లను ఖచ్చితంగా వదిలించుకోవాలి. వాటిలో కొన్ని తెలుసుకుందాం ఈనాటి. మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం పడిపడి లేచే మనసు చిత్రానికి అర్మాన్ మలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం గుర్తుంచుకోండి. ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

12:14:54 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. రోజు బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల మన బ్రెయిన్ 36% కంటే ఎక్కువ రక్తస్రావంతో బాధపడే ప్రమాదం ఉందట. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సరైన పోషకాహారం శరీరానికి అందించాలి. గ్లూకోజ్ లేకుండా మన మెదడు బాగా పనిచేయదు కదా. అందుకని పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసే అలవాటుని వదిలేసేయాలి. మీకు ఇలాంటి అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా మానుకోండి. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి, విద్యుదయస్కాంత క్షేత్రాలు మనుషులకి చాలా హానికరమైన రేడియేషన్స్ ని విడుదల చేస్తాయి కదా. మరి ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఆ గందరగోళం తలనొప్పికి కారణమవుతుందట. ఇది క్యాన్సర్తో కూడా ముడిపడి ఉంటుంది, బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటివన్నీ కూడా అనమాట. సో ఫోన్ యొక్క ప్రభావం ఉంటుంది వీటి మీద అని స్టడీస్ నిరూపించాయి కూడా. వీలైనంత తక్కువగా సెల్ ఫోన్ని వాడండి, అవసరానికి మించి వాడకండి, అది మ్యాటర్. ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ భరత్ అని నేను చిత్రానికి ఆండ్రియా పాడినటువంటి రామజోగయ శాస్త్రి గీతం వస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:21:34 లో ఉంది వివీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన బ్రెయిన్ కి అంటే మన మెదడుకి హాని చేసేటువంటి కొన్ని అలవాట్లు, వాటి గురించి. ఇక తర్వాత బ్రెయిన్ కి హాని చేసే కారణాల్లో మరొకటి అనారోగ్యంతో పనిచేయడం, అంటే మనకి బాగోలేనప్పుడు కూడా, హెల్త్ సహకరించినప్పుడు కూడా పనిచేయడం. ఈ టైంలో శరీరం ఇంకా రోగ నిరోధక వ్యవస్థ వివిధ రకాల ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేస్తూ ఉంటుంది.

మరి ఆరోగ్యంగా లేనప్పుడు పనిని ఎక్కువసేపు చేయడం ఇంకా డేంజర్ కదా. సో మరింత ప్రమాదాన్ని కలిగిస్తుంది అనమాట. సో ఇది మెదడు పనితీరుపై కూడా ప్రభావితం చేస్తుంది. అందుకని అనారోగ్యంగా ఉన్నప్పుడు పని చేయడం అనేది అంత మంచిది కాదు. మెదడుకి నష్టం కలిగించే అలవాట్లలో ఇది కూడా ఒకటి కాబట్టి దీన్ని కూడా మానేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోషకాహారం తక్కువగా ఉండే ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్ పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇదేంటంటే తక్కువ మెదడు లైక్ వాల్యూమ్ అలా కానీ అంటే చిత్తవైకల్యం అంటారనమాట, ఇలాంటి మెదడు సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకని మనం తీసుకునే ఆహారం ఖచ్చితంగా పోషకాహారం ఉండాలన్నమాట అందులో. సో క్వాంటిటీ కాదు, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, క్వాలిటీ అనేది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఓరల్ కమ్యూనికేషన్, సోషల్బుల్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆందోళన, నిరాశ ఇలాంటివి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందరితో కలిసి చక్కగా ఫ్రీగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా మనకి దీని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో మెదడులోని వివిధ భాగాలకు ఓరల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నిద్ర లేకపోవడం, అది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చాలా కాదు మూడు చాలాలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ అనేది. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక పాట విందాం. నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ గోపీసుందర్ మ్యూజిక్లో వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: గలగల కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. స్వయం సమృద్ది భారత్, వికసిత భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఐపీఎల్లో భాగంగా ఈ మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు, అలాగే సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. స్వయం సమృద్ద భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ద పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఎన్ఐఆర్డి పిఆర్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ద పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ కీలకోపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలనకు గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన, సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీల కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం కలిగించడంలో అవి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. తమిళనాడులో మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వారికి 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు సహకరిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 77 కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. పారదర్శకత కోసం బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10వ తేదీన సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ధ రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
1: वह अटल अवस्था है जहां राष्ट्र प्रेम के आगे सारे सुख, सारे मोह, सारे भय यह व्यर्थ हो जाते हैं. शौर्य वो दिव्य भाव है जहां हमारा एक सैनिक అప్నే మాతా పితా పత్ని ఔర్ బచ్చో కే స్నేహ కే బంధన్ సే ఊపర్ ఉఠకర్ మా భారతి కీ రక్షా కా వ్రత్ లేతా హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్కు చేరుకున్నారు. ఆయనకు జమైకా విదేశాంగ మంత్రి కమీనా జె స్మిత్ స్వాగతం పలికారు. వచ్చే రెండు రోజుల్లో జమైకా నాయకత్వం, వ్యాపార వర్గాలు, భారతీయ వలసవాసులతో చర్చలు జరుపుతామని మంత్రి తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్లను కలిశారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో వికసిత్ బీహార్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్చలు జరిగాయి. బీహార్ అభివృద్ది, దీర్ఘకాలిక ప్రణాళికలు, భద్రతా సంబంధిత అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే రైల్వే మంత్రితో జరిగిన సమావేశంలో రాష్టంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, మెరుగైన కనెక్టివిటీ, మొత్తం అభివృద్దిని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు, దాని ప్రస్తుత స్థితిని సమీక్షించేందుకు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు మీడియా స్వేచ్ఛపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉంటుంది. శాంతియుత భవిష్యత్తును రూపొందించడం ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్టం నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. 4 అంతస్తుల భవనంలోని కొన్ని అంతస్తుల్లో అగ్ని చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే 14 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రక్షణ చర్యలు, అగ్ని నివారణ కార్యక్రమాల సమయంలో 10 మందికి పైగా వ్యక్తులను భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఈరోజు ఐపీఎల్లో భాగంగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 జరిగే మరొక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. కాగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్వయం సమృద్ది భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

12:42:17 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. బ్రెయిన్ హెల్త్ కి చాలా ముఖ్యమైనది ఏంటండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా నిద్ర గురించి మాట్లాడతాను అని చెప్పని. ఎస్, క్వాలిటీ ఆఫ్ స్లీప్. నిద్రపోతున్నప్పుడు మెదడు జ్ఞాపకాలను నిలవ చేయడం, చెడును తొలగించేసేయడం ఇలాంటి రెండు ముఖ్యమైన పనుల్ని నిర్వహిస్తుందన్నమాట. అందువల్ల నిద్ర లేకపోవడం వల్ల ఈ ఫలకం చేరడం కానీ జ్ఞాపక శక్తిలో మార్పులు కానీ అంటే న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ అనమాట, ఇలాంటి ప్రమాదాన్ని పెంచుతుంది, అంటే అవయవాల వణుకు అనమాట. అందుకని మంచి నిద్రని ఆస్వాదించండి. తర్వాత అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల ప్రతి కణంలో, కణజాలం ఇంకా అవయవ శరీరంలో ఉండే అవయవాలు అలాగే కేంద్ర నాడీ వ్యవస్థలో కొన్ని సమస్యలు వస్తాయన్నమాట. అంతేకాకుండా షుగర్ ఎక్కువగా తినటం, అల్జీమర్స్ వ్యాధి మధ్యలో, అంటే వీటి రెండిటికి మధ్యలో షుగర్ తినటం ఒకటి, అల్జీమర్స్ వ్యాధి ఒకటి, వీటి రెండిటికి మధ్యలో బలమైన సంబంధం ఉందని కూడా స్టడీస్ చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ పొల్యూషన్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం. చిన్మయి శ్రీపాద పాడినటువంటి శ్రీమణి గీతం గోపీసుందర్ మ్యూజిక్ లో గీత గోవిందం చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12:47:37 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. పొల్యూషన్ గురించి కూడా మాట్లాడుతా అన్నాను కదా, మనం శ్వాస తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మెదడు వివిధ రకాల రసాయనాలచే ప్రభావితం అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ముఖ్యంగా చెప్పుకుంటే మెదడు బలహీనత, మెదడు కుదింపుకి కారణం అవుతుందని మన సైంటిస్టులు పరిశోధనలో కనుగొన్నారు. సో వాయు కాలుష్యం, అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇంకా ఇతర న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధికి కారణమవుతుందట. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇందాక మనం క్వాలిటీ ఆఫ్ స్లీప్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే నిద్రపోతున్నప్పుడు తలని కవర్ చేయడం. చాలా మంది నిద్రపోయే టైంలో ఏంటంటే తలని ఒక దిండుతో గాని లేదంటే బెడ్షీట్తో కానీ కవర్ చేసేసి పడుకుంటూ ఉంటారు, అంటే కంప్లీట్గా వేసేసుకుంటారనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే తల చుట్టూ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతాయి. ఇలా ఈ రెండు వాయువులు ఒకే ప్లేస్లో కేంద్రీకృతమై ఉన్నప్పుడు వాటిని పీల్చుకోవడం వల్ల బ్రెయిన్కి నష్టం కలిగించేటువంటి ప్రభావాలకి అది దారి తీరుస్తుంది. అందుకని ఏం చేయాలి, తలని అలా కవర్ చేసి పడుకోవడం మానేయాలి. ఓకేనా? సో ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం, సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో ఒక లవ్లీ ట్రాక్ వింటూ స్టే ట్యూన్డ్.

అండ్ ఫైనల్లీ మల్టీ టాస్కింగ్ అండి. మల్టీ టాస్క్ చేసే వ్యక్తులు బ్రెయిన్ డ్యామేజ్తో బాధపడుతున్నారని కనుగొన్నారు కూడా. అంటే ఈ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మెదడు మీద అధిక భారం అనేది పడుతుంది, దాంతో బ్రెయిన్ బలహీన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అందువల్ల మీ డైలీ పనుల్ని చేసుకోవడానికి ఒక నిర్దేశించినటువంటి ఒక నియమాన్ని పాటించండి. ఈ మల్టీ టాస్కింగ్ అనే అలవాటుకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. సో మరి బ్రెయిన్కి హాని చేసే భయంకరమైన ఈ అలవాట్లు గనక ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ గనక మీకు ఉంటే వెంటనే విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. ఇది నాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఆర్ఎక్స్ 100 చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి చైతన్య వర్మ గీతం, చైతన్య భారద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఆ ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పీఎం సూర్యాకర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమని విద్యుత్ శాఖ మంత్రి కొట్టుపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా కురసపాడు మండలం అనమనమూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆయన నిన్న ప్రారంభించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణ స్థాయిలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ సంస్థకు తెలియజేయాలని ఒక ప్రకటనలో కోరారు. హెచ్ఐవీ బాధితులు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వినియోగించేలా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాకు సంబంధించిన ఏఆర్టీ కేంద్రం ఐసీటీసీ సిబ్బందితో నిన్న జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. టెంపుల్ సిటీ తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. మాదక ద్రవ్య రహిత తిరుపతి కార్యక్రమంలో భాగంగా నగరంలో పలుచోట్ల ఎస్పీ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరానగర్లలో పలు ఇళ్లను, అపార్ట్మెంట్లలో ఈ రోజు ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం మేలో విడతల వారీగా వేసవి సెలవులను మంజూరు చేసింది. అయితే ఈ కాలంలో అంగన్వాడీ కేంద్రాలు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కాలంలో పోషకాహార పథకానికి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజు రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పుష్పయాగం, పవలింపు సేవతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న ద్రోణి బలహీనపడిందని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి నారాయణ పేర్కొన్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: వన్ అవర్ 3:49 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆడపిల్లలైతే తల్లికి దగ్గరగా అంటే క్లోజ్ గా ఉంటారని, అబ్బాయిలైతే తండ్రులకు దగ్గర అవుతారని భావిస్తూ ఉంటారు కదా. చాలా మంది ఇలాంటి అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ అబ్బాయిలు తండ్రి అలవాట్లను అభిప్రాయాలను అనుసరించినా కూడా తల్లి చెప్పే మాటనే ఎక్కువగా వింటారు. సో ప్రతి తల్లి కూడా తన కొడుకుకి ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయాలైతే కొన్ని ఉన్నాయి. అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసినాయి కదా. సో అవేంటి ఈనాటి ధీరాలో మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మహానటి చిత్రం నుంచి రమ్య బెహ్రా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్.

107:36 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ధీరాలో ఉన్నాం కదా. సో పిల్లల పెంపకం బాధ్యత ఎక్కువగా తల్లికే ఉంటుంది, అందుకే తల్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలు. మరి పెరిగే అబ్బాయిలు అమ్మాయిలు కొంచెం డిఫరెంట్గా ఉంటారనమాట, వాళ్ళ ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ పద్ధతి అభిప్రాయాలు అబ్బాయిలకు అమ్మాయిలకు కొంచెం తేడాగా ఉంటాయి. మరి ఆ విషయాలన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. బిఫోర్ దట్ మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, 1 hour 12 minutes 54 seconds లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. చాలా మంది మగపిల్లలు అంటే 5 ఏళ్ల వయసు నుంచే చాలా మొండిగా చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తారు, మరి చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు, అంటే హైపర్ యాక్టివ్ అని చెప్పాలన్నమాట. కాబట్టి మగపిల్లల తల్లులు ఖచ్చితంగా వాళ్లకు కొన్ని అలవాట్లయితే నేర్పించాలి. పెరిగే మగపిల్లలకు చిన్న వయసు నుంచే అంటే 18 ఏళ్లలోపు చిన్న వయసు నుంచి 18 ఏళ్లలోపు కొన్ని విషయాలైతే ప్రతి తల్లి నేర్పించాల్సిందే. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే షై ఫీల్ అవ్వటం, నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడటం, ఛాలెంజెస్ తీసుకోవడానికి భయపడటం. ఇలాంటి లక్షణాలు గనక ఇన్కేస్ మీలో పెద్దవాళ్లలో ఉంటే ఖచ్చితంగా పిల్లలకు కూడా అదే దారిలో నడుస్తారు కదా, అంటే మనం ఏది నేర్పితే అదే ఫలితం దక్కుతుంది అన్నట్టు. సో తల్లిదండ్రులు కాన్ఫిడెంట్గా ఉంటేనే వాళ్లు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. కాబట్టి పిల్లల్లో కాన్ఫిడెన్స్ తీసుకురావాలంటే మీలో కూడా మార్పులు రావాలి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు, తెలుసుకుందాం బోల్డెన్ విషయాలు. బిఫోర్ దట్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయని తెలిపిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. పీఎం సూర్యగర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి చెందితేనే తరగతి గది రూపాంతరం చెందుతుందని పేర్కొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఈరోజు. వార్తల వివరాలు. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చేసిన వీడియోను ఉప ముఖ్యమంత్రి ఎక్స్లో ఈరోజు పంచుకున్నారు. గ్రామాల్లో మురుగు సమస్య అధికంగా ఉంటుందని, మ్యాజిక్ డ్రైన్ల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చని వీడియో సందేశంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పేర్కొంటూ,
1: విలేజెస్ లో చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉంటున్నారు. దేని వల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో లాంచ్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే ఫిల్టరేషన్ చేసి మనకి ఆ వేస్ట్ వాటర్ ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం గానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం గానీ వాటర్ అవన్నీ తగ్గుతాయి. ఇంకా ముందు ముందుగా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తాయి. మన రూరల్ ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ చాలా బాగుపడింది, ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను.
0: పీఎం సూర్యఘర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం అనమనమూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, స్థానిక ఎస్సీ కాలనీలో 120 సోలార్ యూనిట్లు మంజూరవగా 106 పూర్తి అయినట్లు వెల్లడించారు. పీఎం సూర్యగర్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందించనున్నట్లు తెలిపారు. పీఎం కుసుమ్ ద్వారా రైతులకు పగటిపూట నిరంతరాయంగా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించవచ్చని అన్నారు. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి చెందితేనే తరగతి గది రూపాంతరం చెందుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్లో శిక్షణకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు 37 మంది నిన్న వెళ్లారని మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సింగపూర్లో 5 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు వీరు హాజరవుతారని తెలిపారు. ఆధునిక బోధన పద్ధతులు, విమర్శనాత్మక ఆలోచన, విద్యార్థి కేంద్రంగా బోధన విధానాలపై లోతైన అవగాహన పొందనున్నట్లు పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళిక రూపకల్పన నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష అనుభవం వరకు ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను నేర్చుకుని వాటిని తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో టెలిమానస్ హెల్ప్ లైన్ ద్వారా మానసిక ఒత్తిడి ఆందోళనలతో బాధపడుతున్న వారికి నిరంతరాయంగా ఉచిత కౌన్సెలింగ్ సేవలు అందుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ విశాఖపట్నంలలోని కేంద్రాల పనితీరును ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి నెలా సుమారు 3,000 మంది ఈ సేవలను వినియోగించుకుంటుండగా ఇప్పటి వరకు మొత్తం 67,573 కాల్స్ నమోదయ్యాయని వెల్లడించారు. మహిళల నుంచి 52% కాల్స్ వచ్చాయని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల నుంచి కాల్స్ ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొన్నారు. వీడియో కాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండగా అవసరమైతే వైద్యులు సలహాలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తమిళనాడులోని పొల్లాచి కాయిర్ క్లస్టర్ను మంత్రి నిన్న సందర్శించారు. అక్కడి ఆధునిక సాంకేతికతను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరినార పరిశ్రమను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కొబ్బరి పీచుతో తయారయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నందున రాష్ట్రంలో కాయిర్ క్లస్టర్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని ఎన్టీఏ తెలిపింది. పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులు అర్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా మే 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని చెప్పారు. సమాజంలోని అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించే పాత్రికేయుల సేవలు అపారమని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో మాదక ద్రవ్యాల నిరోధకానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. తిరుపతిలోని ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరానగర్లలో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొంటూ,
2: తిరుపతి నగరంలో ఉన్న ఎస్టీవీ కాలనీ మరియు న్యూ ఇందిరానగర్ ప్రాంతంలో కౌడన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో కొంత గాంజా సమాచారం ఉంది. వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ రోజు కౌడన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా వీళ్ళందరినీ చెక్ చేశాము. తిరుపతిని ఒక సురక్షితమైన నగరంగా ప్రజలకు ఒక సజెస్ట్ చేసే విధంగా ఈ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది.
0: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా కళాశాలలోని విద్యార్థులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. గ్రామ పట్టణ స్థాయిల్లో మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రెయిన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయని తెలిపిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. పీఎం సూర్యగర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ది చెందితేనే తరగతి గది రూపాంతరం చెందుతుందని పేర్కొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
7: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ప్రతి తల్లి కూడా తన కొడుకుకి నేర్పించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అలవాట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే సక్సెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, సైక్లింగ్ నేర్చుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయినప్పుడు, ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించినప్పుడు పిల్లల్ని అప్రిషియేట్ చేస్తూ ఉండటం కూడా పెద్దల బాధ్యత అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళల్లో ఉత్సాహం అనేది డబుల్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగి ఈసారి ఇంకా ఎక్కువ మార్క్స్, ఇంకా ఎక్కువ సక్సెస్ సాధించడానికి ట్రై చేస్తారు. చాలా సందర్భాల్లో అబ్బాయిలు చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటారు, కానీ ఇతరుల పట్ల కొంచెం జాలి, దయా కలిగి ఉండటం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఖచ్చితంగా తల్లి బాధ్యత. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్, శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి రామజోగయ శాస్త్రి గీతం వస్తోంది మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. 1 hour 35 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ తర్వాత ఎమోషనల్ గా ఉండటం అండి. సాధారణంగా అబ్బాయిలు ఏడ్చినప్పుడు, ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు కదా, అబ్బాయిలు ఇంత సెన్సిటివ్ గా ఉండకూడదని. కానీ ఇలా చేయడం వారి లైఫ్ లో మానసిక వ్యాధులకు కారణమవుతుందట. ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఏడవడంలో తప్పు లేదని, బాధను బయట పెట్టేయాలని వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత ఆ బాధ గురించి తెలుసుకుని వారిని బుజ్జగించే ప్రయత్నం చేయాలన్నమాట. సో అది మ్యాటర్. మాట్లాడుకుందాం ఇంకా బోలన్ని విషయాలు. బిఫోర్ దట్ సంక్రాంతికి వస్తున్నాం. చిత్ర నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, భీమ్స్ ప్రణవి పాడినటువంటి పాట భీమ్స్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు.

బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. 1:41:21 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. మరి మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయాలు తల్లులుగా వాళ్ళ బాధ్యత ప్రకారం

ప్రతి తల్లి కూడా తన కొడుకుకి నేర్పించాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం మాట్లాడుకుంటున్నాం, అండ్ వాళ్ళతో ఎలా ఉండాలి అనేది కూడా అనమాట. సో వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ప్రేమగా మాట్లాడటం, నెమ్మదిగా మందలించడం, మరోసారి ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని చెప్పడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంకా మరీ ముఖ్యంగా మహిళల్ని గౌరవించడం అండి. ప్రతి తల్లి కూడా తన కొడుకుకి నేర్పించాలి మహిళలంటే గౌరవం ఉండాలని, మహిళలైనా మగవారైనా వారికి సమానంగా విలువ ఇవ్వాలని వాళ్ళకు చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా శారీరకంగా హింసించడం అనేది చాలా పెద్ద నేరం అని తల్లి కొడుకుకి ఖచ్చితంగా నేర్పించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ హింసాత్మకంగా వ్యవహరించకూడదని చెప్పాలి. ఇంట్లో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తామో వాళ్ళు అలాగే ఎదుగుతారు, వాళ్ళు అలాగే బయట కూడా బిహేవ్ చేస్తారు. సో ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా కొడుక్కి ఈ విషయాలు అయితే చెప్పాలి. ఇంకా బోల్డెన్ విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది భీమ్స్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

6:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. సో ప్రతి తల్లి తన కొడుకుకి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఈక్వల్ అంటే సమానమే అని నేర్పించాలి. దీనివల్ల ఇంటి పని వంట పని కేవలం అమ్మాయిలకే పరిమితం కాదనే విషయాన్ని కూడా చెప్పాలి. సో మగపిల్లలకు 12 ఏళ్లు దాటిన వెంటనే బేసిక్ కుకింగ్ స్కిల్స్ ని నేర్పించాలన్నమాట. అండ్ వంట చేయడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి దానిపై వాళ్ళకి అవగాహన పెంచాలి. వంట చేయడంతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి. వస్తువులతో ఎలా పనులు చేయాలి, ఇంటి పనులు, ఇంకా ఫస్ట్ ఎయిడ్ ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళకి అవగాహన పెంచాలన్నమాట. ఇవన్నీ కూడా తల్లిగా ప్రతి ఒక్కరి బాధ్యత. సో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, తల్లులు మ్యాక్సిమం టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి చూడండి. యాక్చువల్గా మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం, అంటే సమ్మర్లో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళని ఎలా ఇంట్లో ఉంచాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ ఎండలోకి వెళ్లకుండా ఉండటం అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ గురించి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకున్నాం. అలాగే ఈ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం ప్రతి తల్లి తన కొడుకుకి నేర్పించాల్సినటువంటి విషయాలు, ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయాలన్నమాట ఇవి. సొసైటీలో ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం ఇవేవి కూడా మన దరిదాపుల్లోకి రాకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలు చక్కగా పెరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ నేర్పించండి. ఓకేనా, ఇవన్నీ కూడా తల్లిగా మీ బాధ్యత. ఇది ఈనాటి ధీర. గజనీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, హారిష్ రాఘవేంద్ర బాంబే జయశ్రీ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఇది, వెనెల కంటి గీతం ఇది హారిష్ జయరాజ్ సంగీతంలో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అవర్స్ 15:29 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ట్రాక్స్ వచ్చేస్తాయి, వింటూ స్టే ట్యూన్. ముందుగా అల్లుడు గారు చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడినటువంటి గురిసరణ గీతం వస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని వినోదాన్ని సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2:34:05 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మీరు కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా.

సో మరి ప్రశ్నలైతే సిద్ధంగా ఉన్నాయి, మెసేజెస్ కూడా రెడీగా ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్, భోజనం చేశారా అంట. సందడే సందడి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అంటూ ఎలా సుబ్బారావు ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, మీరు వచ్చారు అంతకంటే బ్యూటీ ఏముంటుంది మాకు అదే పెద్ద అంటూ సత్యనారాయణ హైదరాబాద్ నుండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి. సరదా సరదా ప్రశ్నలకి అంతే పాజిటివ్గా సమాధానాలు ఇవ్వడానికి రెడీ అట. అండ్ వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ అంటూ బాయ్ నాగనవీన్ సౌందర్య నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు, ధీరాలో చాలా మంచి విషయం మాట్లాడారు. ఓకే, పిల్లలు దృశ్యం సినిమాలో కుర్రాడిలా కాకుండా ఉండాలి అంటే తల్లులు చాలా నేర్పాలి కదా అంటూ మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అది మ్యాటర్. మరి సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ యూజువల్గా మనం సినిమా క్వశ్చన్తో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అనే పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక అంట. ఏ సినిమా ఎవరు ఎవరు ఎవరితో అన్నారు అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రానికి కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది డిఎస్పీ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అవర్స్ 42:42 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేసాను ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న. సినిమా డైలాగ్ ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్తో చెప్పేదన్నమాట. ఎవరు ఎవరితో చెప్పారు అని అడిగాను. సో ఇంకొకసారి రిపీట్ చేస్తాను నేను. అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అనే పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక అని అడుగుతారు. సో ఎవరు ఎవరితో చెప్పారు చూద్దాం ఆన్సర్స్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. కంగ్రాట్స్. అండ్ అలాగే పడిన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు అంటూ నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సందరికి స్వాగతం అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఏది? ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ రష్మి. రష్మియా, ఓకే. సందరికి వెల్కమ్ అంటున్నారు. ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ తెలంగాణ నుండి శైలజ అండ్ పూర్ణచంద్రరావు, బట్ ఆన్సర్ పంపించలేదు. అండ్ మహేష్ కోనేరు అతడులో మహేష్ కాదండి, అది రాంగ్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ అబ్దుల్ కలాం పెదపరిమి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ అశోక్ నందికొట్కూర్ నుండి రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువిదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి ఆన్సర్ అంటూ అతడు అంటున్నారు. అతడు కాదు కదా. కానూరు నుంచి తాతారావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి సీతారామం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ జానకీరామ్ రైట్ ఆన్సర్ని పంపించారు నందిగామ నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు డి సూరిబాబు, వైఫ్ కళ్యాణి అంటూ కామేశ్వరిపేట శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో కుసుమ, ఓకే. అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. సీతారామరాజు మూవీయా? కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి శౌర్య సినిమాలోది అంటున్నారు, బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు రామళ్ళకోట నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది? మీ పేర్లు ఇవే ఉన్నాయి, ఆన్సర్ అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. పాలెంపోలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే చిలుక నారాయణ అన్సూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కొల్లిపురం నుండి మౌలాలి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటూ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాకేష్ ఫ్రమ్ ముంబై రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ హాయ్ అండి. సత్యభార్గవి తాడిపర్తి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. బృందావనం లేదా సింహాద్రి అంట, అయ్యో. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు, బట్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువిదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి అల వైకుంఠపురంలో అల్లు అర్జున్, అయ్యో కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బ్యాంక్.

బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, అనంతపురం నుండి అనురాధ. వచ్చేస్తాయి వచ్చేస్తాయి, మీకు కూడా వచ్చేస్తాయి. క్లూ ఇచ్చాను కదా, ఈ సినిమాలో క్లూ ఇవ్వాలి అంటే అసలు ఈ సినిమా అంతా కూడా ఎంత బాగుండేది, త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ. ఆ డైలాగ్ చెప్పగానే మీకు గుర్తొచ్చేస్తుంది అని అనుకున్నాను నేను. క్లూ కావాలి అంటే ఏం క్లూ ఇవ్వాలి, ఇస్తాను ఇస్తాను క్లూ. ఇంకొక డైలాగ్ చెప్పానంటే ఆన్సర్ తెలిసిపోతుంది అనమాట. అలాగ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి. సో హీరో చిన్నప్పుడు సైకిల్ రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ అడుగుతాడు అనమాట, పక్కన అంకుల్ వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఎరా ఈడ బాగా చదువుకునేలా ఉన్నాడు, ఎరా పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే సైకిల్ మెకానిక్ అవుతాను మా అయ్య అంటాడు. నేను ఇంజనీర్ అయ్యి ఎక్కడికో పంపించాలి అని అనుకుంటే వాడు సైకిల్ మెకానిక్ అని చెప్తాడు. సో చాలా ఉంటాయి డైలాగ్స్ అన్నీ కూడా. అండ్ అలాగే ఇంకొకటి, ప్రకాష్ రాజ్ అడుగుతారు లిఫ్ట్లో వచ్చేటప్పుడు హీరోని, ఆఫీస్ ఎలా ఉంది అని చెప్పి కొత్తగా ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళినప్పుడు, బాగుంది అంకుల్ కొలీగ్స్ ఎలా ఉన్నారు, ఒక అమ్మాయి బాగుంది సార్ అని చెప్తాడు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఫాదర్ సన్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. క్లూ ట్రై చేయండి, క్లూస్ అయితే ఇచ్చేసాను నేను. వెంకటగిరి నుండి పెరిమిడి సురేష్ కుమార్, శ్రీదేవి, వర్ష, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, శ్రీను ఫ్రమ్ నందిగామ. వెంకీ పింకీ, హీ జస్ట్ వెంకీ అంటది. శ్రీను ఫ్రమ్ నందిగామ రైట్ ఆన్సర్. తర్వాత శివదాసు రెడ్డి తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెసేజ్ చేశారు దాసరిపాలెం నుండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, మధు ఫ్రమ్ కోవెలకుంట్ల ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ వచ్చేసింది, కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఇది క్లూ కదా. కొల్లాపూర్ నుంచి సోనీ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు, సూపర్ అసలు మొత్తానికి మీ గెస్సింగ్ రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఇలా ఇలా వచ్చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రాజవల్ నుండి గౌరీ ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్, మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ అయితే మాత్రం పట్టేశారు ఆన్సర్ ఏంటి అనేది. నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రంలో మన వెంకటేష్ గారు చెప్తారన్నమాట. సునీల్ ఫస్ట్ అడుగుతారు ఈ, అంటే వెంకటేష్ గారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు అంటారు అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అనే పేరు పెట్టారు అని చెప్పి, అంటే అయితే ఏంటి అవుట్ హౌస్ పేరు లంక అంటారు అన్నమాట. అది మ్యాటర్. ఓకేనా, మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి సినిమా ప్రశ్న అయిపోయింది కాబట్టి జీకేకి వెళ్ళిపోదామా. తెలుగులో తొలి స్త్రీల పత్రిక ఏది? ఓకేనా, గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ డి మీ పేరుని పంపించండి. తెలుగులో తొలి స్త్రీల పత్రిక, క్లియర్గా చెప్పాను కదా, అది గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రానికి టిప్పు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ కంగ్రాట్స్, అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకటి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వసుంధర కాదు కదా, బెంగళూరు నుండి శ్రీనివాస వర్మ మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి గౌరీశ్వర్, రాంగ్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువేదుల వెంకట సుబ్బారావు, హిందూ కాదు, రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ కొత్త మద్దిలేటి ఫ్రమ్ మాలంపూర్, రైట్ ఆన్సర్. అండ్ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ హిందూ సుందరి, రాంగ్ ఆన్సర్ అది. చిలుకనారాయణ అనసూయమ్మ జానకంపేట నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సునీల్ కాదు, మీ పేరు పెట్టలేదు చూసారా, హిందూ సుందరి ఎనీవే రాంగ్ ఆన్సర్ అది, బట్ మీ పేరు పంపించండి ఆన్సర్తో పాటు. ఇందాక మీరు పంపించిన దానిలో కూడా రాకేష్ ముంబై కదా, ఓకే, ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వైవీ రామారావు హుజూర్ నగర్ ఆన్సర్ అంటూ వనిత అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి

మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. పాలెంపోలి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్, వెంకటగిరి నుండి వర్ష రైట్ ఆన్సర్. ఇమ్మనేని వెంకటేశ్వరరావు వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, సత్యభార్గవి తాడిపతి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్ కదా, ఓకే. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. రామళ్ళకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, దాసరివారిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నా పేరు వెంకటేశ్వరరావు, ఆన్సర్ తెలియదు, మీరే చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్తానండి ఆన్సరు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఉంది, నా పేరు డి సూరిబాబు, కామేశ్వరిపేట అంటూ కళ్యాణి సూరిబాబు వీళ్ళు పంపించారనమాట, శ్రీకాకుళం జిల్లా నుండి, రైట్ ఆన్సర్. చూద్దాం ఇంకా మెసేజెస్ ఉన్నాయి, బిఫోర్ దట్ 3 గంటలకు వస్తుంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి చెందితేనే తరగతి గది రూపాంతరం చెందుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఈరోజు శంకుస్థాపన చేశారు. వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష 2 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యులుగా డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ జోరం అనియా నియమితులయ్యారు. బాలసుబ్రహ్మణ్యం కర్ణాటకకు చెందినవారు కాగా జోరం అనియా అరుణాచల్ ప్రదేశ్ వాసి. నీతి ఆయోగ్ సభ్యురాలిగా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను నియమించడం ఇదే తొలిసారి. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్, కోల్కతా జట్ల మధ్య కొద్దిసేపట్లో హైదరాబాద్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

శివం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, సాగర్ హరిప్రియ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం. ఇది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 3:06:39 లో ఉంది వీబి క్లాక్. సో మరి ఇంకా పెండింగ్ మెసేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చూసేద్దాం. ఎవరెవరు పంపించారు ఏంటి అనేది నేను అడిగాను. తెలుగులో తొలి స్త్రీల పత్రిక ఏది అని అడిగాను అనమాట. ఆల్మోస్ట్ చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంకా ఒక 4-5 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిలుకనాడైన అనసూయ యమున జాన్కంపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, హాయ్ హలోస్ వస్తున్నాయి బట్ ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ లేదు, ఎవరు పంపిస్తున్నారో ఇది తెలియదు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. కుసుమ అంబటి నగర్ నుండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ బండారు పల్లి విలేజ్ ఆత్మకూరు మండల్ నెల్లూరా, ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. దిస్ ఈజ్ అంకయ్య అన్నారు బట్ ఆన్సర్ పంపించారా మీరు? లేదు, ఆన్సర్ పంపించలేదు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్, సో అదేనమాట సంగతి, ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అయితే చూసేసాం మనం. ఆన్సర్ తెలిస్తేనే పంపించండి మెసేజ్, ఆన్సర్ తెలియకపోతే తెలియదని నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయొచ్చు. మళ్ళీ ఆన్సర్ తెలియదు అని కూడా మీరు మెసేజ్ పంపించాల్సిన అవసరం లేదు కదా. ఓకే లాస్ట్ ఇంకొక మెసేజ్, కృష్ణా జిల్లా కాజు నుండి తిరువేదిల వెంకట సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారనమాట. అనసూయ అంటున్నారు బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. బిఫోర్ దట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే సతీహిత బోధిని రైట్ ఆన్సర్ అనమాట. తెలుగులో తొలి స్త్రీల పత్రిక సతీహిత బోధిని.

సో మరి సినిమా క్వశ్చన్ తెలియదు తెలియదు అనే వాళ్ళకి జీకే ప్రశ్నలు బాగున్నాయి కదా. ఇంకొక క్వశ్చన్ ఇచ్చేస్తాను ఇలాగే, తొలి స్వతంత్ర దండకం ఏది? ఓకే, తొలి స్వతంత్ర దండకం ఏది? గెస్ట్ చేయండి ఆన్సర్ ని 8662488114 ఈ నంబర్కి మెసేజ్ పంపించేయండి మీ పేరుతో కలిపి. ఇప్పుడైతే మీకోసం అలా అలా అలా వానలో అలా కూల్గా, అంటే ఎండలు బాగా ఉన్నాయి కదా, కొంచెం వానలో తడిచేలాగా అట్లీస్ట్ వాన ఫీల్ వచ్చేలాగా అనమాట. మొన్న ఒకరోజు అయితే కొన్ని ప్రాంతాల్లో పడింది కానీ వర్షం, పాపం నెక్స్ట్ డే చూపించిందండి ఆ హీట్ మామూలుగా లేదన్నమాట. సో అది మ్యాటర్. మీకోసం ఇప్పుడైతే మాత్రం వానని తీసుకురాలేకపోయినా వాన పాటను అయితే నేను ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బాల్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఆ స్వాతి చినుకులు మీకోసం వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

3 hours 16 minutes 58 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో చూద్దాం థర్డ్ క్వశ్చన్ కి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు బమ్మీర పోతన్. ఓకే రైట్ ఆన్సర్ అండి, మొత్తానికి మీరు పంపించింది అయితే రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు ఇంత మండు టెండలో కూడా స్వాతి చినుకులు మా మీద పడేసరికి చాలా ఆహ్లాదంగా ఉంది అంటూ. థ్యాంక్ యూ సో మచ్. ఎనివే రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోతన దినేష్ ధీరజ్ కడప బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ కదా అది. శ్రీరామరావు మరియు అపరాజిత పెనములు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పద్మజ విలేజ్ తలకడ దీవి ఓకే తెలుగు సాహిత్యంలో స్వతంత్ర దండకం అనే పేరుతో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన రచన ఏదీ లేదు, అయితే దండక సాహిత్యంలో తొలి దండకంగా భావించేది అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించారు విత్ ఎక్స్ప్లనేషన్. అండ్ నెక్స్ట్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపిని పాలేమ్మ ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీదేవి సుబ్బారావు మౌవ మండలం రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తెలుగులో తొలి స్వతంత్ర దండకం అంటూ మెసేజ్ చేశారనమాట. సో నాకు గూగుల్ ఆన్సర్ వద్దండి, మొత్తం పారాగ్రాఫ్ కాపీ పేస్ట్ చేశారు మీ ఆన్సర్, అది ఒక్కడ పంపిస్తే చాలు నాకు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. భరత దండకమా కాదు కదా అది, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ బాపట్ల జిల్లా నా పేరు వెంకటేశ్వరరావు. జ్యోతి గారు మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ కంగ్రాట్స్ మీరు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బమ్మెర ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల శ్రీనివాస్తాన్రో దామర్ల పెదమస్తాన్రో రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష టైలర్ స్పందన వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కడప జిల్లా నుండి త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు రైట్ ఆన్సర్ వచ్చింది మనకి అక్కడి నుంచి కూడా. అండ్ అలాగే చిలుకా నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నిజామాబాద్ వీగ్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య రైట్ ఆన్సర్. అండ్ సమర వీరుల దండకం కే రామలింగప్ప మహాదేవప్ప అంబమ్మ మెసేజ్ చేశారు జయశ్రీ వీళ్ళందరూ కూడా కోసిగి మండలం కర్నూలు నుండి, బట్ రాంగ్ ఆన్సర్. నాగార్జునలక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ ఇంతకు ముందు ప్రశ్నకు ఓకే పంపించారు నేను చూశానండి రైట్ ఆన్సర్ అని చెప్పాను. ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ తెలంగాణ నుండి శైలజ అండ్ పూర్ణచంద్రరావు అని క్లియర్గా ఆ మెసేజ్ కూడా చదివాను, మీరు వినలేదు ఓకేనా, వినండి. అండ్ ఇప్పుడు ఆన్సర్ పంపించలేదా మీరు ఓకే. అండ్ కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, సగం రైట్ ఆన్సర్ సగం రాంగ్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాపినే పాలెం సూర్యనారాయణ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి ఓకే రైట్ ఆన్సర్. అండ్ జయంతి ఆల్వాల్ సుబ్రహ్మణ్యం మై ఆన్సర్ ఈజ్ అంటూ ఎవరు రాశారు అనేది కరెక్టే మీరు పంపించింది ఓకే రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్, చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చినాయి, ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దాటేసింది అనమాట. ఎనీవే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు, ఎక్కడో ఒకటి రెండు మాత్రమే రాంగ్ ఆన్సర్ వచ్చినాయి అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ తొలి స్వతంత్ర దండకం ఏది అంటే
భోగిని దండకం బై పోతన అండి. పోతన గారు రాసినటువంటి భోగిని దండకం రైట్ ఆన్సర్. 3:22:08 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ జీకే ప్రశ్నలతోటి బుర్ర వేడెక్కేసింది కదా, కూల్ చేద్దాం. ఒక కూల్ పాట వేస్తాను, వర్షం పాట వేస్తాను మళ్ళీ మీకోసం. అండ్ బిఫోర్ దట్ క్వశ్చన్ అడగాలి కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న వచ్చేస్తుంది. ఆ ప్రశ్న విన్న తర్వాత మీరు ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి పాట వింటూ. సో ఇంతకీ ప్రశ్న ఏంటంటే, సినిమాలో ఒక డైలాగ్ ఇది, ఇంత టెన్షన్లో అది ఎలా తట్టిందిరా నీకు అని అడుగుతారు. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. సో చాలా ఫేమస్ డైలాగ్ కదా, ఎవరు ఆ ఇద్దరు ఎవరు అనేది గెస్ చేయండి. అండ్ ఏ సినిమా అనేది కూడా నాకు పంపించండి 8662488114 ఈ నెంబర్కి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఇంత టెన్షన్లో అది ఎలా తట్టిందిరా నీకు అని. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చేస్తాడు, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు అని చెప్తాడు అనమాట హీరో. సో గెస్ చేయండి, కూల్ అవ్వడానికి మరి రెడీగా ఉన్నారా? రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుంచి భువనచంద్ర గారు అద్భుతంగా రాసినటువంటి పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అండ్ బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్లో మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో హిట్ పేరు కదా, సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 3 hours 28 minutes 12 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరే. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ప్రశ్న అడిగాను కదా సినిమాకి సంబంధించింది, బోల్డ్ అన్ని మెసేజెస్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సామజ వరగమ నాన్న. ఎక్కడి నుంచి అండి ఇది? కేదార్ వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు, అది ఎలా ఆన్సరో నాకు అర్థం కాలేదు. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఇందాక స్వాతి జనుకులు ఇప్పుడు చిటపడి జనుకులు, వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తున్నామంటూ రైట్ ఆన్సర్ని అయితే పంపించారు. కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, సూపర్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్. అండ్ హేమచందన రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాయుడు వెంకట నారాయణరావు తాడేపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వాణి ఫ్రమ్ విజయవాడ, రైట్ ఆన్సర్. అండ్ శ్రీదేవి సుబ్బారావు మొగమండలం కాజ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శ్రీను ఫ్రమ్ నందిగాడ, అక్క నందిగామ ఓకే అక్క అంటూ రైట్ ఆన్సర్. తనికెళ్ళ భరణ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ మనకి, కానీ తర్వాత పంపించింది అయితే రైట్ ఆన్సర్ ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ జగదీష్ ఫ్రమ్ చంద్రగూడెం మైలవరం మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. హాయ్ అండి అంటూ మౌతిక నితిక అయ్యప్ప హోమ్స్ అమీన్పూర్ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. మౌతిక నితిక కొత్తగా ఉన్నాయి పేర్లు ఓకే. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ శ్రీను గడ్డం అంకయ్య బండారు పల్లి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాండ్రపేట నుండి సజ్జ లీలారాణి, మీరు చెప్పిన డైలాగ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రాయుడు పున్నారావు తాడేపల్లి నుండి పంపించారండి. అండ్ బాపట్ల జిల్లా అడవుల దీవి, నా పేరు వెంకటేశ్వరరావు అంటూ జ్యోతి గారు నిరూపిత్ పటేల్ అన్న మీ యాంకరింగ్ ఎన్న ఇష్టం, థ్యాంక్ యూ. ఓ ఏ లాంగ్వేజ్ అండి ఇది, ఎన్న ఇష్టమా వివిధ భారతికి, థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ తెలంగాణ నుండి శైలజ అండ్ పూర్ణచంద్రరావు, స్టూడెంట్ నెంబర్ 1 కాదండి అది, రాంగ్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు మెసేజ్ చేశారు, ఫస్ట్ మీకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పడం మర్చిపోయానంట, సరిపోయే. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రాంగ్ ఆన్సర్, అత్తారింటికి దారేది కాదు అది. అండ్ డి సూరిబాబు కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, భారతదేశంలో 17-21 గుజరాత్ ఇది ఎక్కడికో పంపించాల్సిన ఆన్సర్ అయితే మనకు వచ్చేసింది ఇది కాదు. అండ్ మొహమ్మద్ దీనయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, జయలక్ష్మి అండ్ సావిత్రి ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అన్సూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, ఆత్మకూరు నుండి దిశేష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, జ్యోతి గారు వర్షం పడే అప్పుడు వర్షం పాటలు ఎవరైనా ప్లే చేస్తారు, ఇంత ఎండలో వాన పాటలు వేసే ఆర్జే గారికి ఒక రేంజ్ ఉంటుందంట, అది మధ్య రేంజ్ అంట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాపినేపాలెం సూర్యనారాయణ మెసేజ్ చేశారు, ఇది ఎప్పటిదండి నువ్వు నాకు నచ్చో ఫస్ట్ క్వశ్చన్ కదా నేను అడిగింది, ఎనీవే ఇప్పుడు వచ్చింది నాకు మెసేజ్ అయితే. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించేశారు. అండ్ ఇందుకే ఇన్ని మెసేజెస్ చదివాక ఎలా ఉంటుందంటే మనం అసలు అడిగిన ప్రశ్న ఏంటో కూడా మర్చిపోతాం అనమాట, అలా ఉంటుంది. సో సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా నేను, జూలై మూవీ నుంచి అనమాట, రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు, అడిగినప్పుడు మన అల్లు అర్జున్ చెప్తారు, అది మ్యాటర్ అనమాట. సో అలా 50-60 మెసేజెస్ చదివేటప్పటికి ఆన్సర్ కూడా అలా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
3:32:59 లో ఉంది బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక ప్రశ్న అడుగుతాను ఇంట్రెస్టింగ్ గా. ఒక హీరోకి ఆ పేరు ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క హీరోని మనం ఒక్కొక్క ట్యాగ్తో, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకా అలాగా మెగా పవర్, ఇట్లా మనం పెట్టాం కదా పేర్లు. అలా ఉన్న వాటిల్లో ఒక హీరోకి ఒక ట్యాగ్ ఇది ఉందన్నమాట ఆ పేరు. అది ఏంటి అనేది పేర్లో ఉంది. యాంగ్రీ యంగ్ మ్యాన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ అని మనం ఒక హీరోని పిలుస్తాం. ఎవరు ఆ హీరో? రీసెంట్గా క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. రీసెంట్గా ఆ హీరో మూవీ వచ్చింది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఆయన చాలా రోజుల తర్వాత, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను సినిమా, మళ్ళీ తర్వాత ఇప్పుడు చూసి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, శర్వానంద్తో ఒక మూవీ వచ్చింది అనమాట రీసెంట్గా. ఆ మూవీలో ఆయన్ని చూసిన తర్వాత పిచ్చ హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా అసలు ఆ టీవీ ఏ మాత్రం తగ్గలేదు. ఆ వాకింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్షన్ కానీ, ఏదో కొంచెం సన్నబడ్డారు తప్ప సూపర్బ్గా ఉన్నారు హీరో అయితే మాత్రం. సో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎవరు గెస్ చేయండి. 8662488144 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం జూలై మూవీ నుంచి ఆ సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. సాగర్ రెనైనా రెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

10:38 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎవరా హీరో అన్నాను కదా, సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు. అండ్ క్లూ కూడా ఇచ్చేసాను, రీసెంట్గా అయితే ఒక మూవీ వచ్చింది శర్వాతో అని చెప్పని, శర్వానంద్ అండ్ పెడమి జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మీరే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ అండ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ ఇందాకటి ప్రశ్నకి జులై రైట్ ఆన్సర్. షరీఫ్ గన్నవరం గ్రామం నుండి మెసేజ్ చేశారు, భద్రాచలం ఏరియా రైట్ ఆన్సర్. అండ్ శ్రీదేవి సుబ్బారావు మొవ మండలం కాజ నుండి రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి విజయవాడ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు ఎక్కడికో వెళ్ళిపోయారు, నేను మన తెలుగులో అడిగాను అక్షనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కొల్లిపర్ నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దినేష్ ధీరజ్ కడప బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. వెంకట్ పవన్ యాదగిరి ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ కృష్ణ సంతోష వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ వాణి ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి రైట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. హాయ్ అండి, హాయ్ హాయ్. ఓకే, మౌతిక నితిక అయ్యప్ప హోమ్స్ అమీన్పూర్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శ్రీధర్రావు ఆదోన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హరి కార్తికేయ యాజ్ఞ వల్కన్నా ఓకే ప్రత్యూష నిత్య వామిక నిఖిల్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. వెంకటగిరి నుండి నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీను అంకయ్య అమితాభ్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు మీరు ఓకే. అండ్ ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి మెసేజ్ చేశారు వినుకొండ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుంటూరు నుండి శివ రైట్ ఆన్సర్. బాపట్ల జిల్లా అడవుల దీవి నుండి వెంకటేశ్వరరావు మీ పాటలు యాంకరింగ్ బాగున్నాయా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఆన్సర్ లేదు, హాయ్. అండ్ విజయవాడ మల్లికార్జున్ రైట్ ఆన్సర్ని పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు రైట్ ఆన్సర్. అండ్ జేడి చక్రవర్తియా కాదు కదా, దొరబాబు ఫ్రమ్ అమలాపురం మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ పాపిలిపాలెం సూర్యనారాయణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాగరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఎవరు పంపించారు, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలకనారాయణ అనుసూయ యమున జానకంపేట నుండి రైట్ ఆన్సర్. డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట్ విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదండి, రాంగ్ ఆన్సర్, బట్ మీ పేరు కూడా పంపించలేదు, అట్లీస్ట్ నేను ఎన్నోసార్లు చెప్తున్నా మీ పేరుతో పాటు పంపించండి ఆన్సర్ అని చెప్పి. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు శైలజ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. జయలక్ష్మి అండ్ సావిత్రి ఫ్రమ్ మంగళగిరి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ అలీనా నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఓకే మీ పేరు అలీనానా, అండ్ రాజశేఖర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ రివీల్ చేసేసాను అండ్ మెసేజెస్ కూడా అయిపోయినాయి. నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్పి అడిగాను కదా, డాక్టర్ రాజశేఖర్ గారు అనమాట హీరో, అది మ్యాటర్. అండ్ మనం నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోదాం.

సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుతున్నాను. నేను అడవికి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. నేను మొక్కకి కాదు సార్, మొదలుకి మందేస్తాను. యూనిఫామ్ మాత్రమే వదిలేస్తున్నాను సార్, యుద్ధాన్ని కాదు అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా? గెస్ చేయండి. 8662484814 ఈ నంబర్కి ఆన్సర్ని పంపించేసేయండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. నేను అడవికి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. నేను మొక్కకి కాదు సార్, మొదలుకి మందేస్తాను. యూనిఫామ్ మాత్రమే వదిలేస్తున్నాను సార్, యుద్ధాన్ని కాదు అని చెప్పిన హీరో ఎవరు? గెస్ చేయండి. ఇప్పుడైతే మీకోసం అల్లరి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. త్రీ అవర్స్ 49:24 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి. సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఆల్మోస్ట్ మనం లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. సో లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూసేద్దాం. చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి, బట్ రైట్ ఆన్సర్స్ ఎంత మంది పంపించారు అనేది ప్రశ్న. డైలాగ్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. చాలా రీసెంట్ మూవీ అండి ఇది, అండ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు కదా. చూద్దాం, నేను అడవికి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. నేను మొక్కకి కాదు సార్, మొదలుకి మందేస్తాను. యూనిఫామ్ మాత్రమే వదిలేస్తున్నాను సార్, యుద్ధాన్ని కాదు అని పవర్ఫుల్గా చెప్పిన ఆ హీరో ఎవరు? క్లూ కూడా ఇచ్చేసాను కదా, అక్కడే సగం ఆన్సర్ వచ్చేసింది మీకు. చూద్దాం ఎవరెవరు పంపించారు ఏంటనేది. కేదారి వీరేష్ రాజరుణి మండలం నుండి, రాంగ్ ఆన్సర్, అది పోఖరి కాదు కదా. రీసెంట్ మూవీ అని చెప్పాను, పవర్ఫుల్ డైలాగ్ అని చెప్పాను. ది వారియర్ కూడా కాదు, రాంపోతి నేని పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు, రాంగ్ ఆన్సర్. కనకారావు పెడని నుండి ఆచార్య రఖండ అంటున్నారు, రెండు రాంగే. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ రాంపోతినేని కాదండి, వై వెంకటరెడ్డి గారు ది వారియర్ అంటూ మెసేజ్ చేశారు, బట్ కాదు. అండ్ నేను క్లూ కూడా ఇచ్చాను కదా, పవర్ఫుల్ డైలాగ్ అన్నాను. పవర్ఫుల్ డైలాగ్ ఎవరు? అయ్యో, ఆ పవర్లోనే ఉంది కదా పేరు. చూద్దాం, బన్నే నాగమణి ఫ్రమ్ స్టారం ఆన్సర్ అంటూ అల్లు అర్జున్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, చంద్రశేఖర్ కొల్లాపూర్ బాలకృష్ణ డైలాగ్ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. శ్రీధర్ రావు ఆదోన్ నుండి మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే వచ్చిందండి. సూపర్ అసలు రీసెంట్గా వచ్చిన మూవీ అని కూడా చెప్పాను నేను. మొత్తానికి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ శ్రీను అంకయ్య మహేష్ బాబు అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసింది దినేష్ ధీరజ్ కడప బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ బాపట్ల జిల్లా, మై నేమ్ ఈజ్ సాయి వెంకట వెంకటేశ్వరరావు గోల్డెన్ టైలర్ అంట. ఓకే, యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అస్ ఫ్రమ్ ఓకే. మొత్తానికి ఆన్సర్ ఎక్కడుంది మీది? ఎనీవే, పార్వతి వీరకనకరావు వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. పోకిరి మహేష్ బాబు కాదండి, పాలెం సూర్యనారాయణ గారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ అలాగే నెక్స్ట్, ఐఎమ్ 5 ఇయర్స్ ఓల్డా, అక్క మీ యాంకరింగ్ బాగుంది, ఆంధ్ర కింగ్ నుంచి చిన్నిగుండలో పాట. ఇప్పుడు సాంగ్స్ లేవు కదా మనకి, సాంగ్ రిక్వెస్ట్ అయితే లేదు. బట్ రామ్ చరణ్ నటించిన మూవీ కాదండి అది. మా పేర్లు తప్పక చదివేశాను మీ పేర్లు. ఓకేనా, రాజశేఖర్ ఇందాక పంపించారు మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, ఖైదీ సినిమాలో చిరంజీవి

ఒకరు కానూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ విజయవాడ మల్లికార్జున్ రైట్ ఆన్సర్, శ్రీదేవి సుబ్బారావు మొవ మండలం కాజ నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, నెక్స్ట్ మెసేజ్ తాడేపల్లి నుండి నాగమణి రైట్ ఆన్సర్, లక్ష్మీ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, హరి కార్తికేయ యాజ్ఞవల్కన్, ఓకే అది పేరా అండి, ప్రత్యూష నిత్య వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు, రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్, రాకేష్ ముంబై రైట్ ఆన్సర్ అంట, రైట్ ఆన్సర్ అని మీరే పెట్టేసుకున్నారా, ఆన్సర్ ఏది అక్కడ, ఎనీవే. అండ్ నెక్స్ట్ చిలకనారాయణ ఆన్సర్ ఏమన్నా జానకం పెట్టింది రైట్ ఆన్సర్, అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కిట్టు పొలకంపాడు నుండి రైట్ ఆన్సర్, డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్, జాండ్రంపేట నుండి సజ్జా లీలారాణి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు వాన పాటలతో సూపర్ హిట్ షో చేశారు కానీ అవునా, పడుతుంది పడుతుంది అలా పడుతుంది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది మనకి, అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి కదా, ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, ఓకే అయిపోయింది మీ మెసేజ్ మళ్ళీ వచ్చిందనమాట, కేదారి వీరేష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ భీమ్లా నాయక్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని, కొల్లాపూర్ చంద్రశేఖర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ క్వశ్చన్ రిపీట్ చేయడానికి కూడా టైం లేదండి సురేష్ అంట. ఓకే సురేష్ జీ ఇంకా 3 hours 55 minutes అంటే ఇంకా సాంగ్ అయిపోతుంది అనమాట షో. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, వాణి ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్, జయ్య ఓకే, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్, జయలక్ష్మి అండ్ సావిత్రి ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్, అండ్ టెంపర్ మూవీలో కాదండి ఎర్రమిల్లి సీతమాలక్ష్మి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మేడం నమస్తే, మేము టీ తాగండి అలాగే అవుతుంది లేదంటే నిమ్మరసం తాగండి అట, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అబ్బా. అండ్ రైట్ ఆన్సర్ని అయితే పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య ఇక్కడ నుండి, బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ వీళ్ళందరూ కూడా అనమాట మంచి పాటలు వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాపిని పాలెం సూర్యనారాయణ రైట్ ఆన్సర్, అండ్ పవర్ స్టార్ యా అలీనా సారీకి నెల్లూరు మెసేజ్ చేశారు హాయ్ అక్క అంటూ, హాయ్ హాయ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ సుధా కొత్తగూడెం నుండి రాంగ్ ఆన్సర్, అండ్ కిట్టు పోలకంపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ బన్నే సరోజిని ఫ్రమ్ కిస్టారం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు అనమాట. సో మొత్తానికి ఆన్సర్ని అయితే పట్టేసేసారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అనమాట. సో అది మ్యాటర్, మరి సక్సెస్ఫుల్గా ఈరోజు మనం సందర్శనని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. గబ్బర్ సింగ్ ఈ మూవీ నుంచి, బాబా సైగల్ నవీన్ మాధవ్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై 2 రోజుల జాతీయ కార్యశాలను రేపటి నుంచి 2 రోజుల పాటు న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించనుంది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు వెంపరాల గ్రామాల్లో 6.25 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లను కూడా పంపిణీ చేశారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోనూ, పునర్వ్యవస్థీకరణ చెందిన 10 జోన్ల కార్యాలయాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రేపు ఉదయం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా అమలుచుకోవడంలో యువత ముందుండాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక అవసరాలే లక్ష్యంగా రూపొందించిన శ్రీయో కనెక్ట్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాకినాడ సహా గ్రామీణ ప్రాంతాల్లో జోరువాన పడుతోంది. ఈదురుగాలుల కారణంగా రాజమహేంద్రవరం కాకినాడలో వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తున్నానని ఆ సంస్థ చైర్మన్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఈరోజు నిర్వహిస్తున్న నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకుంది. బ్యాటింగ్ చేస్తున్న జట్టు 5.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

4 hours 8 minutes 45 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఒక చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. ఈరోజు సందడి సూపర్గా చేశారు, సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడివాడ నుండి సురేష్ పవన్ కళ్యాణ్. ఓకే, ఇందాకటి ఓజీ మూవీ గురించి మనం ప్రశ్న అడిగాం కదా, సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే బుర్ర వేడెక్కించి పాత చినుకు పాటలు వినిపించారు, బాగున్నాయి మేడం ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. కోసిగి మండలం కే రామలింగప్ప, ఓకే కర్నూలు జిల్లా నుండా. ఎనీవే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, షో సూపర్ పండగలా గడిచిపోయింది అంటూ మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనం ఇప్పుడైతే 4 hours 9 minutes 44 seconds లోకి వచ్చేసింది కాబట్టి వీబీ క్లాక్ రైట్ నౌ మీకోసం వన్ ఫిల్మ్ అంటే ఒకే చిత్రం నుండి ఏకచిత్ర గీతం ఉంటుందన్నమాట. సో అది సంక్రాంతి మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మీకోసం సంక్రాంతి చిత్రం నుంచి హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 23 minutes 29 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సండే స్పెషల్ గా ఒకే ఫిల్మ్ నుంచి పాటలు వింటున్నారు కదా. సంక్రాంతి చిత్రం నుంచి పాటలు వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి శ్రీవేణుల సీతారామ శాస్త్రి గీతం సంక్రాంతి చిత్రం నుంచి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఫోర్ అవర్స్ 30 మినిట్స్ 23 సెకండ్స్ లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సంక్రాంతి చిత్రం నుంచి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట శంకర్ మహాదేవన్, సుజాత పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం. వింటూ స్టేజ్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

4 hours 36 minutes 30 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం మనం. సంక్రాంతి చిత్ర నుంచి పాటలు వింటున్నారు, వినబోతున్న తర్వాతి పాట. ఈఎస్ మూర్తి గీతం, శంకర్ మహాదేవన్ చిత్ర, కల్పన, ఎస్ఏ రాజ్కుమార్ వీళ్ళు పాడిన పాట. సో ఇప్పుడైతే మీకోసం వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా. ఒకే ఫిల్మ్ వివిధ కార్యక్రమంలో సంక్రాంతి చిత్రానికి సంబంధించిన పాటలన్నీ కూడా విన్నారు. స్టూడియోలో సమయం 4:50. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల ఇప్పుడు మీకోసం. అండ్ విత్ దిస్ నోట్ యువర్ రాజ్య జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am talking about the effective decision making techniques. Chala upayogapadutundandi. Anduke koncham relax ga kurchoni cheppe points note chesukunte inka manchidi. Deenni vere vallato share chesukunte meeku repeat ainattu untundi. ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో కూర్చుండిపోతుంది, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నిర్ణయాత్మక లేక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం వివిధ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న సామాజిక నైతిక రక్షణ పరిమితులకు లోబడి వారి వ్యక్తిగతమైన ఆరోగ్యం, సంబంధాలు, వృత్తి, జీవన విధానాల విషయంలో నిర్ణయాత్మక బాధ్యతాయుతమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం. ఒక పనిని చేయడానికి రెండు అంతకన్నా ఎక్కువ మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిలో తగిన దాన్ని ఎంపిక చేసుకునే నైపుణ్యాన్ని నిర్ణయాత్మక నైపుణ్యం అంటారు. చిన్న వయసులోనే ఈ నైపుణ్యాన్ని అలవాటు చేసినట్లయితే ఇది వారి వ్యక్తి స్వతంత్రత, సంతృప్తి అనే భావనలను అనుభవిస్తారు. అంతేకాకుండా ఈ నిర్ణయం తీసుకోవడం అనే నైపుణ్యం మనం ఏ పనిలోనైనా పెట్టే శ్రమ మన వైఖరిపై సానుకూలంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది. వారి అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలపై ఆధారపడి పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. వారి నిర్ణయాల వల్ల రాబోయే ఫలితాలను అంచనాగా వేయగలిగి అర్థం చేసుకోగలుగుంటారు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వారి నిర్ణయాల వల్ల రాబోయే ఫలితాలకు పూర్తి వ్యక్తిగత బాధ్యత వహిస్తారు. వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలపై సాంఘిక పరిమితుల ప్రభావాన్ని అధికారంగా అంచనా వేయగలుగుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు హేతుబద్ధత, భావోద్వేగాల ఫలితాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నైతికమైన హేతుబద్ధతను ఉపయోగిస్తారు. సామూహిక పరస్పర సంబంధాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనైతికమైన కార్యకలాపాల్లో పాల్గొనమని వచ్చే ఒత్తిడిని నిరోధించుటకు తగిన విధానాలను గుర్తించి అంచనా వేస్తారు. నిర్ణయాత్మక నైపుణ్యం జీవితంలో ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తి యొక్క విజయాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాల విద్యార్థులు వ్యక్తిగతంగా, విద్యాపరంగా

మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థులు తమ గురించి, వారి సామర్థ్యాల గురించి మరింత నమ్మకంగా ఉంటారు. ఇది స్వీయ గౌరవాన్ని పెంచడానికి దారితీస్తుంది. ఇది జీవితంలోని అన్ని రంగాలలో విజయానికి అవసరం. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది, అంటే ప్రాబ్లం సాల్వింగ్ ని. నిర్ణయాత్మక నైపుణ్యాలు సమస్య పరిష్కార నైపుణ్యాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా విద్యార్థులు సమస్యలను గుర్తించడం, విభిన్న పరిష్కారాలను విశ్లేషించడం, ఉత్తమమైన చర్యను ఎంచుకోవడం నేర్చుకోవచ్చు. విమర్శనాత్మకమైన ఆలోచన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. నిర్ణయం తీసుకునే ప్రక్రియకు క్లిష్టమైన ఆలోచన నైపుణ్యాలు అవసరం. నిర్ణయం తీసుకోవడానికి అభ్యసించడం ద్వారా విద్యార్థులు పరిస్థితులను విశ్లేషించి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. బహుళ దృక్కోణాలను పరిగణించవచ్చు. విభిన్న ఎంపికల యొక్క లాభాలు, నష్టాలను అంచనా వేయవచ్చు. నిర్ణయాలు తీసుకోవడం ఒత్తిడితో కాకుండా ముఖ్యంగా ఫలితం గణనీయమైన పరిమాణాలను కలిగి ఉన్నప్పుడు అయినప్పటికీ మంచి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను కలిగి ఉండటం వల్ల ఎంపికలు చేయడానికి స్పష్టమైన నిర్మాణాత్మకమైన ప్రక్రియ అందించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గించవచ్చు. నిర్ణయం తీసుకునే ప్రక్రియ ఏంటంటే మనము డిసిషన్ తీసుకునే అనేక దశలను కలిగి ఉంటుంది, అంటే దేర్ ఆర్ వేరియస్ ఫేజెస్ అండ్ స్టెప్స్ ఫర్ ఇట్. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. ఇందులో వివిధ దశల గురించి తెలుసుకోవడం, అవి ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయంటే పరిష్కరించాల్సిన సమస్య లేదా పరిస్థితిని గుర్తించడం రెండవ దశ. ఇది సమస్యను నిశితంగా పరిశీలించడం, దాని అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడం, సమస్య లేదా పరిస్థితి గురించి సమాచారాన్ని సేకరించడం తదుపరి దశ. ఇది పరిశోధనను నిర్వహించడం, నిపుణులతో సంప్రదించడం లేదా ఇతరుల నుండి ఇన్పుట్ కోరడం వంటివి కలిగి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సేకరించి తర్వాత సమస్యకు వివిధ ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేటివ్స్ లేదా పరిష్కారాలను పరిగణించడం తదుపరి దశ. ఇందులో ఆలోచనలను కలవరపరచడం లేదా ఇప్పటికీ ఉన్న ఎంపికలను మూల్యాంకనం చేయడం వంటివి ఉంటాయి. ప్రతి ఎంపిక యొక్క లాభాలు, నష్టాలను అంచనా వేయడం, ప్రతి నిర్ణయం యొక్క సంభావ్య పరిమాణాలను పరిగణనలోకి తీసుకోవడం తదుపరి దశ. మునుపటి దశలో సమయంలో నిర్వహించిన సమాచారం మరియు విశ్లేషణ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం తదుపరి దశ. చివరిగా, నిర్ణయం విజయవంతమైందో లేదో నిర్ణయించడానికి, మెరుగుదల కోసం ఏవైనా ప్రాంతాలను గుర్తించడానికి దాని ఫలితాన్ని మూల్యాంకనం చేయడం ముఖ్యం. స్టూడెంట్స్ నిర్ణయాత్మకమైన నైపుణ్యాలను మెరుగుపరచడానికి చర్యలు, పాఠశాల విద్యార్థులు వారి నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు తీసుకోగల అనేక దశలున్నాయి. వాటితో సహా నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడం, డిసిషన్ తీసుకునేలా స్టూడెంట్స్ ని ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు, వారి తప్పుల నుండి నేర్చుకోవచ్చు. క్రిటికల్ థింకింగ్ అవకాశాలను అందించడం వల్ల విద్యార్థులు విభిన్న ఎంపికలను విశ్లేషించడానికి, సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. క్రియేటివిటీ మరియు ఆలోచనలను పెంపొందించడం ద్వారా విద్యార్థులకు కొత్త ఆలోచనలు, సమస్యల పరిష్కారానికి సంబంధించిన విధానాలను రూపొందించడంలో సహాయపడుతుంది. సమస్య పరిష్కార వ్యూహాలను బోధించడం విద్యార్థుల నిర్ణయం తీసుకోవడానికి నిర్మాణాత్మకమైన విధానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. లక్ష్యాలను నిర్దేశించడంలో విద్యార్థులకు సహాయం చేయడం ద్వారా వారు ఏమి సాధించాలనుకుంటున్నారో గుర్తించడంలో, వారి లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడుతుంది. అభిప్రాయాన్ని, మద్దతును అందించడం వల్ల విద్యార్థులకు వారి తప్పుల నుండి నేర్చుకుంటారు. కాలక్రమేణా వారి నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు. మంచి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవడం జీవితంలో విజయం సాధించడంలో కీలకమైన భాగం. నిర్ణయాత్మక ప్రక్రియను అర్థం చేసుకోవడం ద్వారా, ఈ నైపుణ్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం ద్వారా పాఠశాల విద్యార్థులు తమను మెరుగుపరచుకోవచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన ప్రోగ్రాంలో ఇఫెక్టివ్ డిసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుతున్నాం. స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే వాళ్ళు ఏ కోర్స్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ట్యూషన్ తీసుకోవాలా లేదా ట్యూషన్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్కి తీసుకోవచ్చు, వారి ఫైనాన్సెస్ ఏంటి, దేనికి ఎలా ఖర్చు పెట్టాలి అనేది చిన్నప్పటి నుండి నేర్చుకుంటే ఒక మంచి అడల్ట్గా వారు పెరుగుతారు. చాలా మటుకు చిన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా డిసిషన్ తీసుకున్నా, తప్పు చేసినా ఇమీడియట్గా పేరెంట్స్ టీచర్స్ తిట్టేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ క్రియేటివిటీ కానీ, వాళ్ళు ఆలోచించే శక్తి కానీ ఇంకేవి ఉండకుండా పోతుంది. తప్పులు చేస్తే చేయనివ్వండి, దే విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అయినా ప్రతిదీ తప్పే చేస్తామని ఎందుకు అనుకోవాలి? లెటస్ ట్రై, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం మనము. లెటస్ ఎక్స్ప్లోర్, మనము ఎక్స్ప్లోర్ అవుదాం, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా చేసి చేసి ఏమవుతుందంటే, లాస్ట్కి ఫైనల్గా మనం వేరే వాళ్ళలో తప్పులు చూసి మనం కూడా డిసిషన్ తీసుకోలేకపోతూ ఉంటాము. ఒకసారి ఆలోచించండి, నిజంగా క్రిటికల్ డిసిషన్ మేకింగ్స్

మనలో ఉన్నాయా, వాటిని మెరుగుపరచుకోవాలా? డెఫినెట్గా మెరుగుపరచుకోవాలి. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్. మనం అనుకుంటూ ఉంటాం వేరే వాళ్ళ డిసిషన్స్ మనం క్విక్గా తీసుకుంటాం, ఆ ప్రాబ్లం మనది కానంత వరకు ఈజీగా తీసుకోవచ్చు. ఆ ప్రాబ్లం నిజంగా మనదే అయినప్పుడు మనము ఎంత తడబడతాము, అటు ఇటు అయిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇట్ మే బి అ వెరీ స్మాల్ థింగ్. మనం అనుకుంటాం డిసిషన్ మేకింగ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని, ప్రతి క్షణం యూజ్ అవుతుందండి. టీవీలో ఛానల్ మార్చేటప్పుడు రెండు పాటలుంటే ఏ పాట ముందు వినాలి, ఏది తర్వాత వినాలి, పాటలు వినాలా లేకపోతే ఇంకోటి చూడాలా, ప్రతి దగ్గర డిసిషన్. అండ్ ఆల్ దీస్ డిసిషన్స్ విల్ ఎఫెక్ట్ అవర్ లైఫ్ అండ్ దే విల్ షేప్ అవర్ లైఫ్. అంత ఉంటుంది డిసిషన్స్కి. అందుకే మేక్ వైజ్ డిసిషన్స్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఇన్ వెన్నెల ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. My email ID, feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. గెలాక్సీ ఐ ప్రయోగించిన మిషన్ దృష్టి భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం మరియు భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహం ఇదేనని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల సమయంలో హింసకు అవకాశమున్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించి ఆయా జిల్లాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక అవసరాలే లక్ష్యంగా రూపొందించిన శ్రీయో కనెక్ట్ యాప్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు రాజమండ్రిలో ఆవిష్కరించారు. ఈ యాప్ ప్రధానంగా అత్యవసర సమయాల్లో వైద్య సహాయం, బ్లడ్ బ్యాంక్ సమాచారంతో పాటు స్థానికంగా ఉన్న ఉద్యోగాల వివరాలు, ఖాళీలు, ఉపాధి అవకాశాలను తెలుపుతుందన్నారు. యువత క్రీడల్లో నైపుణ్యాన్ని అలవర్చుకుని శిక్షణ పొందడం ద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి కోరారు. తాడేపల్లిగూడెంలో 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ను ఈరోజు కలెక్టర్ ప్రారంభించారు. ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలోని జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఈ ఉదయం ఉరుములు, మెరుపులతో, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపడటంతో కౌలు రైతు మృతి చెందారు. ఆర్ఎస్ఎస్ చరిత్రను కూడా. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 16.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: హలో, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి స్టూడియోలో సమయం చూస్తే 5 గంటల 4 నిమిషాలు దాటి 24 సెకండ్లు అయిపోయింది కదా. మరి గీత్ గాథా చల్ హిందీ పాటల కార్యక్రమం విందమా. ఫస్ట్ గా ఆశికి 2 చిత్రానికి శ్రేయా ఘోషల్ అల్పించిన పాట.

స్టూడియోలో సమయం చేస్తే 5:21 దాటి 16 సెకండ్లు అయిపోయింది. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేద భారత ఎఫ్ఎం 101.3 MHz పై. గీత్ గాతాచల్ వింటున్నారు వీతరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజా హిందుస్థానీ చిత్రానికి ఆల్కయాగ్నిక్ ఉదిత్నారాయణ స్వప్న అల్పించిన పాట. విందామా, వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్లో 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్సై పంపించిన దృష్టి ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని ప్రయోగ కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు గెలాక్సై వెల్లడించింది. రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మ్యాజిక్ ట్రైన్ల వినియోగం వల్ల గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు వీలు కలుగుతుందని, దీన్ని ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనీయులని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ఈరోజు పిడుగుపడి కౌలు రైతు పెన్నాడ అర్జున్రావు మృతి చెందాడు. ధాన్యంపై పట్టాలు కప్పుతుండగా ఈ సంఘటన జరిగింది. సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధిక ఉష్ణోగ్రత 46.2 డిగ్రీల సెంటీగ్రేడ్, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న బెంగళూరు నైట్ రైడర్స్ జట్టు 6.1 ఓవర్లో 1 వికెట్ నష్టానికి 72 పరుగులు చేస్తూ ఆడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు 7 గంటలకు వింటారు.

మీరంతా ఆర్జన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై కృష్ణా తీరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కృష్ణా తీరంలోని కృష్ణా నదిపై కట్టిన ఆనకట్టల గురించి మాట్లాడుకుందాము. అందుకంటే ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట రాక్షసుడు చిత్రం నుంచి విందామా?

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోల సమయం చూస్తే 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప జిల్లాల మధ్య నాలుగు వరుసల నూతన జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో ఈరోజు వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నీట్ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి పరిపాలనా అనుమతులు కూడా వచ్చాయన్నారు. రహదారి నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి వివరిస్తూ,
1: జాతీయ రహదారి 565 మీద మొదలై ఆ రోడ్డులో నుంచి అనంత సాగరం, కలువాయి, చేజర్ల, పొదలకూరు, మనుగోలు, వెంకటాచలం దగ్గర జాతీయ రహదారి 16లో కలిసి కృష్ణపట్నం పోర్టుకి డెడికేటెడ్ నేషనల్ హైవేగా ఒక నూతన జాతీయ రహదారి ఈ నెల్లూరు జిల్లాలోనే అనేక నియోజకవర్గాలను కలుపుతూ, మండలాలను కలుపుతూ కృష్ణపట్నం ఓడరేవుకి ఇది కనెక్షన్ ఇచ్చే విధంగా ఈ రోడ్డుని మనకు మంజూరు చేయడం జరిగింది.
0: ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా వేల్పూర్లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో పెరవలి మండలం కానూరు సమీపంలో రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులను చూసి మంత్రి తన కానువాయిని ఆపి రైతుల వద్దకు వెళ్లి ఆకస్మిక వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ధాన్యం ఒబ్బిడి చేసుకునే సమయం కావడంతో ఈ అకాల వర్షాలకు ధాన్యం తడిసి తేమ శాతం పెరుగుతోందని, దీంతో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో ఈ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాల కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 45,000 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు పూర్తి భరోసా కల్పిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. టెక్కల నియోజకవర్గంలోని కోటబొమ్మాలికి చెందిన 8 లబ్ధిదారులకు సుమారు 5 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు 3,28,00,000 రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

0: విశాఖపట్నంలోని పునర్వ్యవస్థీకరణ చెందిన 10 జోనల్ కార్యాలయాల్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, పెందుర్తి, గాజువాక, అగ్నంపూడి, అనకాపల్లి జోన్ల కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని ఆయన వెల్లడించారు. కావున నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు, ఉద్యానవనాలు, రెవెన్యూ, యూసీడి, ఇంజనీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై నగర ప్రజలు అర్జీల ద్వారా తమ సమస్యలను తెలియపరచవచ్చని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సన్నబియ్యం రకానికి చెందిన నూతన వంగడాన్ని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధన కేంద్రం రైతులకు అందిస్తోంది. సన్నగింజ రకాల అభివృద్ధిలో భాగంగా ఈ పరిశోధన కేంద్రం గత సంవత్సరం MTU 1426 అనే వరి రకానికి రూపకల్పన చేసింది. ఇది ప్రస్తుతం 2వ సంవత్సరం క్షేత్రస్థాయి పరిశీలనలో ఉంది. జిల్లాలోని ఏ వేమవరం, అడవికొలను గ్రామాల రైతులు ఈ దాల్వా సీజన్లో ఈ నూతన రకాలను సాగు చేయగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు ఈరోజు ఆ పంటను పరిశీలించారు. అనంతరం వాళ్ళు విలేకరులతో మాట్లాడుతూ ఈ నూతన వంగడం సాగు సగటున దుబ్బుకు 20 నుండి 25 వరకు పిలకలు చేసి చిక్కటి కంకి కలిగి ఉందని తెలిపారు. ఇది దోమ, పొడతెగులు, బ్యాక్టీరియా ఎండాకు, కాండం కుళ్ళు, మెడవిరుపు తెగుళ్లను తట్టుకోవడం వల్ల సస్యరక్షణ మందులపై పెట్టే ఖర్చు ఎకరాకు సుమారు 3,000 రూపాయల వరకు ఆదా అయ్యిందన్నారు. మరిన్ని వివరాలను ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గిరిజారాణి తెలియజేస్తూ,
1: ప్రభుత్వం ఇప్పుడు సన్న రకాలు వేసుకున్న నేపథ్యంలో మనకి దాళ్వాలో గోదావరి మండలంలో 11-22 ప్రత్యామ్నాయంగా ఈ 14-22 రకం సాగు చేసుకోవచ్చు. అలాగే సార్వాలో ఎక్కడైతే ఆలస్యంగా వేసుకోవాలనుకున్నారో 130 రోజులు లేదా బెట్ట పరిస్థితులు వస్తున్నారు అన్నప్పుడు మనకి విజయనగరం జిల్లా, పల్నాడు, ప్రకాశం జిల్లా, అలాగే బాపట్ల కూడా లేట్ గా వేసుకునే వాళ్ళు, 130 రోజులు కావాలనుకున్న వాళ్ళు, కాకినాడలో కూడా కొంత అప్లైండ్ ఏరియాలో 130 రోజులు కావాలనుకున్నప్పుడు ఈ సాధారణ రకానికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ 14-22 రకాన్ని సాగు చేసుకోవచ్చు.
0: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణలో స్వతంత్ర జర్నలిజం పాత్ర, జర్నలిస్టుల భద్రత అనే రెండు అంశాలు ప్రధాన భూమికగా ఈ సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. జర్నలిస్టులు తాము ప్రతిరోజు వృత్తిరీత్యా చేసే పని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నిన్నటి ఉత్తర దక్షిణ ధ్రువని ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కుమరియన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో 1-2 చోట్ల రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు హనాంలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని గదులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని గదులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన
0: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ సాయంత్రం 5 గంటల సమయానికి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 72.7 మిల్లీమీటర్లు, కాట్రేనికోనలో 57.7 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 50.2 మిల్లీమీటర్లు, పిఠాపురంలో 45.5 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. ఇక మరోవైపు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి కోల్కతాకు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ 61 పరుగులతో రాణించగా కోల్కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో కోల్కతా 6 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. అలాగే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మరో

0: మ్యాచ్ జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప జిల్లాల మధ్య 4 వరుసల నూతన జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో ఈరోజు వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నీట్ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: కృష్ణ తీరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కృష్ణా తీరంలో కృష్ణానదిపై కట్టినటువంటి ఆనకట్టల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా, అదేనండి. ఆనకట్టలు కట్టడం వలన అటు కరెంటు, తాగునీరు, స్రాగునీరు కూడా మనకు అందుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీశైలం జలాశయం గురించి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరు, విద్యుత్తును అందించే అతిపెద్ద జలాశయం అన్నమాట ఇది. '1963లో ప్రారంభమై 1984లో పూర్తయిన ఈ ఆనకట్ట 143 మీటర్ల ఎత్తు, 512 మీటర్ల పొడవుతో నిర్మితమైంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల కొండల మధ్య కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్ట్. ఈ ఆనకట్టల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు శుభ సంకల్పం చిత్రం నుంచి పాట విందామా?
3: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు

కృష్ణానదిపై కట్టినటువంటి ఆనకట్టల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కృష్ణా తీరంలో నాగార్జున సాగర్ డ్యామ్, కృష్ణానదిపై నిర్మితమైన అతిపెద్ద రాతి కట్టడం ఇదే. 1955 డిసెంబర్ 10 శంకుస్థాపన జరిగి 1967 పూర్తయిన ప్రాజెక్ట్. TMCFT సామర్థ్యంతో నిర్మితమైనటువంటి ఈ ఆనకట్ట మిలియన్ల ఎకరాలకు సాగునీరు విద్యుత్తును అందిస్తోంది. ఇది తెలంగాణ నల్గొండ ఆంధ్రప్రదేశ్ గుంటూరు సరిహద్దుల్లో నిర్మితమైన బహుళార్థక ప్రాజెక్ట్.

మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రకాశం బ్యారేజ్ మన విజయవాడలో కృష్ణా నదిపై నిర్మితమైనటువంటి బ్యారేజ్. దీని పొడవు 1223.5 మీటర్లు పొడవున్నది. 1954 ఫిబ్రవరి 13 మొదలై 4 ఏళ్లలో పూర్తయినటువంటి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. 1957 డిసెంబర్ 24 బ్యారేజీపై రాకపోకలు మొదలయ్యాయి. కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలోని అసలు 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇది ఒక రోడ్డు వంతిగా కూడా పనిచేస్తుందండి. ఈ ఆనకట్ట విజయవాడ పట్టణానికి ఒక అందమైన ఆకర్షణ. మనో సుజాత ఆలపించిన పాట ముత్తు చిత్రం నుంచి విందామా?

స్టూడియోలో సమయం చూస్తే 6:37 దాటి 17 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. కృష్ణా తీరం వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కృష్ణా తీరంలో కృష్ణానదిపై కట్టినటువంటి ఆనకట్టల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి ఆనకట్ట అదేనండి ఆల్మట్టి డ్యామ్. కృష్ణానదిపై కర్ణాటకలోని బీజ్పూర్ జిల్లాలోని నిర్మించారు ఈ ఆనకట్టను. ఇది నీటిపారుదల జల విద్యుత్ కేంద్రం. ఇది వరద నియంత్రణకు కూడా ఉపయోగపడుతున్నటువంటి ఆనకట్ట అండి. మరి జూరాల ఆనకట్ట గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానదిపై నిర్మించారు ఈ ఆనకట్టను. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. నీటిపారుదల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 TMC. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వినోదం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించినటువంటి పాట విందామా?

సర్కారు వారి పాట చూడడానికి సిద్ధ శ్రీరామ్ ఆల్పించినటువంటి పాట వినేశారు. సూర్య సమయం చూస్తే 6:47 దాటి 24 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 1.3 MHz పై వింటున్నారు కృష్ణా తీరం విత్ యువరాజ్ చిన్నబాబు. కృష్ణా తీరంలో కృష్ణా నదిపై కట్టినటువంటి ఆనకట్టల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదేనండి ఆనకట్టల వల్ల మనకు ఎంతో ఉపయోగం, ఎన్నో ఉపయోగాలు. కరెంట్ అయినా సాగునీరైనా త్రాగునీరైనా అందుతూ ఉంటుంది కదా. ఇక నారాయణపూర్ ఆనకట్ట గురించి మాట్లాడుకుంటే ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే కృష్ణా నదిపై నిర్మించారండి. ఇక వేదాద్రి నరసింహ ప్రాజెక్టు కృష్ణా నదిపై నిర్మితమైన మరో ఆనకట్ట. పులిచింతల ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి నియంత్రణ జలాశయం. కృష్ణా నదిపైనే కాకుండా ఉపనదులపైన కూడా ఆనకట్టలు ఉన్నాయండి. తుంగభద్ర ఆనకట్ట, కొయినా ఆనకట్ట, రోజులీ బండ ఆనకట్ట, ఈ బ్యారేజ్లు అనేవి మొదలైనవి ఉన్నాయన్నమాట. అయితే ఉత్సాహం నుంచి ఒక పాట విందాం, మున్ని కృష్ణన్ అరిణి ఆలపించిన పాట.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై. కృష్ణ తీరు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. నదిపై, కృష్ణా నదిపై నిర్మించినటువంటి ఆనకట్టల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వీటి వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఆనకట్టల ద్వారా నదీ జలాలను నిల్వ చేసి కాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీటిని అందిస్తారు. దీని వలన పంటలు సమృద్ధిగా పండుతాయి. అసలు

జలాశయాలలో చేపల పెంపకం చేపట్టి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తారు కదా. ఇక పర్యాటక రంగం గురించి మాట్లాడుకుంటే, ఆనకట్టలు మరియు వాటి పరిసర ప్రాంతాలకు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెంది పర్యాటకులకు ఆకర్షణిస్తాయి. ఆనకట్టల వల్ల నీటి మట్టం పెరిగే నౌకలు లేదా బోట్లు ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆనకట్టల వలన వ్యవసాయం, విద్యుత్తు, త్రాగునీరు, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయన్నమాట. కొండవీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరి గీతం విందామా?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. బెంగళూరుకు చెందిన గెలాక్సై తన తొలి కమర్షియల్ ఉపగ్రహం దృష్టిని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. కాలిఫోర్నియాలో ఈ ప్రయోగం జరిగింది. ఎలక్ట్రో ఆప్టికల్ సింథటిక్ అపర్చర్ రాడార్లను ఒకే వేదికపైకి తెచ్చిన తొలి ఉపగ్రహం ఇదేనని సంస్థ వివరించింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. విద్య ద్వారానే మనిషి జీవనశైలిలో ఉన్నతమైన మార్పు వస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సభల నిర్వహణ ద్వారా రైతుల భూ సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్లతో కలిసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలిపారు. ఆయన వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను 5 రోజుల ప్రత్యేక శిక్షణ నిమిత్తం సింగపూర్కు పంపింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పార్వతీపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రేపు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో తీర్పు చెప్పింది. ప్రయా ప్రయోజనాలకు సంబంధించిన అంశం అయితే తప్ప ఈ వ్యక్తిగత సమాచార వెల్లడికి మినహాయింపు ఉందని పేర్కొంది. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో 166 పరుగుల లక్ష్యంతో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న బెంగళూరు నైట్ రైడర్స్ జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 7:30 మ్యాచ్ జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
4: సమయం 7:05 కావస్తుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలు అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 స్థానాల్లోకి రేపు 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో జరుగుతుంది. అలాగే అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే మొదటిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలను రద్దు చేసినందువల్ల అక్కడ మే 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి మే 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. అందుకే రేపు పశ్చిమ బెంగాల్లో 293 నియోజకవర్గాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్దతను ఉన్నతాధికారులు సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, క్రమబద్దంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని, కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించడానికి ముందు మూడంచెల భద్రత వ్యవస్థ అమల్లో ఉందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరాయి. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఒక ప్రధానమైన మైలురాయిని చేరుకుంది. 190 కిలోల బరువున్న మిషన్ దృష్టి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఇది అంతరిక్ష సాంకేతికలో సరిహద్దులను చెరిపివేస్తున్న నవతరం స్టార్టప్ల సరసన గెలాక్సీ స్పేస్ ను నిలబెట్టింది. గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం, భారతదేశంలో ప్రైవేట్గా నిర్మితమైన అతిపెద్ద ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావడం భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక గొప్ప విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆధార్ కార్డు రూపం మారిపోతుందని, అందులో కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయని వస్తున్న వార్తలను, సోషల్ మీడియా పోస్టులను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు ఖండించింది. కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ ఉండే విధంగా మార్పులు చేసే ఆలోచన లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. సుమారు 47,40,000 సిలిండర్ల బుకింగ్లకు గాను దాదాపు 47 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను నిన్నటి వరకు పంపిణీ చేశారు. భారతీయ ఎల్పీజీ సరుకుతో వస్తున్న మార్షల్స్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం చేరుకోనుంది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలను పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత ఇవాళ జరిగిన మొదటి వర్చువల్ సమావేశంలో వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు 7 ఒపెక్ ప్లస్ దేశాలు అంగీకరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్ లో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు. ఢిల్లీలోని షాద్రాలో వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక 4 అంతస్తుల భవనంలో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. 14 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈరోజు ఈశాన్య భారతదేశం, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిషా, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కోస్తా ప్రాంతాల్లో ఈరోజు, రేపు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు వేడి వాతావరణం నెలకొంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. లండన్లోని మ్యాడమ్ టుసార్డ్స్ తన ప్రధాన కార్యాలయంలో సినిమా, క్రికెట్ ప్రపంచానికి చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఐకాన్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక కొత్త ప్రదర్శనను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు ఉండే ఈ ప్రదర్శనలో భారతదేశానికి చెందిన 13 మంది అగ్రశ్రేణి నటులు, క్రికెటర్ల విగ్రహాలు ఉంచారు. మే, జూన్ నెల వరకు సందర్శకులు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల మైనపు విగ్రహాలను దగ్గరగా చూసేందుకు వీలుగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా శక్తివంతంగా తీర్చిదిద్దారు. లండన్ మేడమ్ టుసార్డ్స్ జనరల్ మేనేజర్ స్టీవ్ బ్లాక్బర్న్ మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమకు ప్రపంచంతా ఉన్న వ్యాప్తి ఆదరణ అపారమైందని, భారతీయ సినిమా, క్రికెట్పై లండన్ వాసులకు ఉన్న అభిమానం ఏటికేటాడి పెరుగుతోందని అన్నారు. ఐకాన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన ద్వారా అభిమానులు తమకిష్టమైన తారలకు మరింత దగ్గరవుతారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలోని కొన్ని విగ్రహాలను ఇతర దేశాల్లోని మేడమ్ టుసార్డ్స్ కేంద్రాల నుంచి లండన్కు తీసుకొచ్చారు. ఇందులో బ్యాంకాక్ నుంచి విరాట్ కోహ్లీ విగ్రహం, న్యూయార్క్ నుండి ఐశ్వర్య విగ్రహం కూడా ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్కు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపట్టి వత్తలందరికీ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మరొక మ్యాచ్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: స్టూడియోలో సమయం చేస్తే 7:15 దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసై వింటున్నారు వీతురాజి చిన్నబాబు. మనసును మనసే కార్యక్రమంలో చిన్నబాబు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, వాటికి సమాధానంగా మీరు వాట్సాప్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. 0662488 నెంబర్కు వాట్సాప్ కు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. నేను ఒక సామెత భావాన్ని చెప్తాను, మీరు సామెతను తయారు చేసి పంపించండి. బాగుంది కదా సామెత యొక్క భావం. ఎప్పుడు విశ్రాంతి లేకుండా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఆ కష్టం వలన ఎలాంటి లాభం కానీ ప్రతిఫలం కానీ ఉండదట. మరి సామెత యొక్క భావాన్ని చెప్పారు, సామెతను తయారు చేసి పంపించండి. మరొకసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు విశ్రాంతి లేకుండా ఏదో ఒక పని చేస్తూ బిజీగా, చాలా బిజీ బాబు, చిన్నబాబు చాలా బిజీ, కానీ ఫలితం లేదు, కానీ ఫలితమే ఉండదు. ఆ కష్టం వల్ల ఎలాంటి లాభం కూడా ఉండదు, ప్రతిఫలం ఉండదు. మరి సామెతను తయారు చేయండి. 0662488 నెంబర్కు వాట్సాప్ చేసి పంపించండి. 1 నెంబర్కు 2 చిత్రం నుంచి ఎస్పిచ్చే 2 చిత్రాలు విచ్చిన పాట విందామా?

7:22:33 మనసును మనసు వింటున్నారు విత్వరాజే. చిన్నబాబు, మరి చిన్నబాబు ఒక సామెత యొక్క భావం చెప్పాడు, దాన్ని సామెతగా తయారు చేసి పంపించమని అడిగాడు. మరి మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, చూద్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మనసును మనసై. రాజు శ్రీవత్సవ గణేష్ కాన్పూర్ నుంచి రైట్ హ్యాండ్ శ్రీ పంపించారండి మీరు, సూపర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు. అబ్బో, పనుడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడేసినట్లట. కాదు, నేను చెప్తాను. కనకారావు పెళ్లి నుంచి పంపించారండి. ఏమని? ఓ సూపర్, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అప్పలరాజు గారు జోగానందరావు కాలనీ నుంచి పెడన. హాయ్ చిన్నబాబు గారు, వచ్చేసావు, వెల్కమ్ టు మనసును మనసు. ఈ పూట భోజనం కట్, నువ్వు ప్లే చేసే పాటలకు నేను డాన్స్ చేయడమే నా పని. అబ్బబ్బబ్బబ్బా, డాన్స్ చేయడానికి కాస్త ఎనర్జీ కావాలి కదా, తినండి కొంచెం. గాడిద చాకరీ తప్ప గజం స్నానం లేదట. ఇది ఎక్కడ గొడవ ఉండండి బాబు. గాడిద చాకరీ తప్ప గజ స్నానం లేదట. నేను అనుకున్నది కాదు, బట్ ఇది కూడా కరెక్టేనేమో, చూద్దాం. కాలూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ చిరబాబు గారు అంటున్నారు. మరి సామెత పంపించలా. ఓకే, నెక్స్ట్ ఎవరు? కార్యక్రమ సమర్పకులకు సహస్రతులకు నమస్తే. జరుపుదల బుచ్చి గారు కుటుంబ సభ్యులు తరలపల్లి అనుకున్న జిల్లా నుంచి గడియ. ఓకే, ఇది కూడా కొంచెం కరెక్ట్గానే ఉంది. గడియ రికము లేదు, గవ్వ రాకడం లేదట. మా చిన్నబాబు గారు బాగున్నారా? మీ రాక మాకెంతో సంతోషం. అబ్బా, ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. తర్వాత సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి. ఆన్సర్, ఆన్సర్ ఎక్కడ? ఓకే, నేను చెప్తారు, పర్వాలేదు, అది కూడా రైట్ ఆన్సరే అనుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు. ఎస్, ఓకే, రైట్ ఆన్సరే పంపించారండి. శ్రీనివాసరెడ్డి గారు, సివి ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ వెంబడి నుంచి ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అని పంపించారు. ఎస్, కాన్పూర్ నుంచి పంపించారు కదా. ఓహో, కాన్పూర్ కదా, కోనాపూరా? ఓహే, కోనాపూర్ అటండి వీరిది, గణేశ్వర రాజు శ్రీవత్సవ కోనాపూర్ అట వీరిది. అది మళ్ళా పెట్టారు, కాన్పూర్ కాదు కోనాపూర్ అని. ఓకే, తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. రైట్ ఆన్సరే పంపించారు వినోద. మీ పేరు ఎక్కడ పంపించారు? పేరు పంపించట్లేదండి, ఎవరో అజ్ఞాత శ్రోత. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు. ఓ, పొద్దుటూరు కడపజల్లి నుంచి దస్తగిరి సంజయ్ గారు. వెల్కమ్ అండి దస్తగిరి సంజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. ఉప్పు అందిందట. అబ్బా, బాగా చెప్పేశారు. అప్పలరాజు గారికి ఉప్పు అందిందట, రైట్ ఆన్సర్ పంపించారు మరలా. వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఓ కాదండి, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు? మామూలు చరిత్ర స్నేహభాను జయనిద్దరం, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మామూలు దినేతుల భవనీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, రైట్ ఆన్సర్. తర్వాత హలో చిన్నబాబు గారు అంటే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నారండి. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారండి. మీ పేరు ఎవరు? ఎవరు పేరైతే? ఓకే, శ్రావణి, శ్రావణి గారు ఇబ్రహీంపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రావణి గారు రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏంటి, ప్రశ్న ఏంటో నేను చెప్తాను. ఎప్పుడు విశ్రాంతి లేకుండా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఆ కష్టం వలన ఎలాంటి లాభం లేదు, ప్రతిఫలం ఉండదన్నమాట. సామెత ఏమిటంటే, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు, దమ్మిడి కాణ బేణ అణ అనివి మన ముత్తాతల కాలంలో ఉండేవట, ఇప్పుడు లేవు కదా. సరే, చివరికి ఇంకొక ఆన్సర్ వచ్చింది చూద్దాం. ఎవరు, ఎవరై ఉంటారు? ఓకే, క్షణం తీరికలేదు, దమ్మిడి ఆదాయం లేదు, మరహరి యశోద జానికి రాజు. సూపర్, దస్తగిరి సంజయ్ గారు కూడా ఇప్పుడు పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నేను చెప్పేశాను కదా, ఇక పంపకండి. ఎల్ల సుబ్బారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 7:23 దాటి 13 సెకండ్లు అయిపోయింది. మనసును మనసు వింటున్నారు విద్యవరాజ్ జయ చిన్నబాబు. మరి సరదాగా అడిగేటటువంటి ప్రశ్నలే కాదు, నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాటలో చిత్రమ్మ గారితో కలిసి పాడినటువంటి మేల్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్స్ ఇద్దరు పాడారు. వారిలో మేల్ సింగర్ ఎవరో చెప్పండి.
సినిమా పేరే అవసరం లేదు, సింగర్ పేరు చెప్పండి. ఎందుకంటే ఆకాశవాణి ప్రియవాణి జనవాణి శ్రోతల హృదయాలను మనసును వీళ్ళకు విందు చేస్తున్నటువంటి పాటలు ఎన్నో వింటారు. అంటే ఆ సింగర్స్ నేపథ్య గాయని గాయకుల యొక్క గళాలను కూడా మీరు క్యాచ్ చేస్తారు, అంటే గుర్తుపట్టేస్తారు. మరి వీరెవరు మీరు గుర్తు చేసుకోండి. 0662481414 నెంబర్కు వాట్సాప్ చేయండి వారి పేరు. చిత్ర గారితో కలిసి పాడుతున్న సింగర్ ఎవరు జాగ్రత్తగా వినండి.

Mchecheza hapa, mchecheza kweli, watu wako hapa. అంతం చిత్రం నుంచి మరి చిత్రం గారితో కలిసి పడినటువంటి ఆ సింగర్ ఎవరని అడిగాను. మన ఫ్రెండ్స్ పంపించారు కనకారావుపేట నుంచి, రైట్ ఆన్సర్ పంపించారండి. పాలెం పోలయ్య ఆలగడ్డ నందల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు రైట్ ఆన్సర్ పంపించారు కడప జిల్లా నుంచి. శర్వణి ఎబ్రహీంపట్నం గారి మూవీ పేరు వచ్చేసి కూడా రైట్ పంపించారు. సింగర్స్ పేరు కూడా ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకు రైట్ ఆన్సర్. జగ్గేపేట నాగ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుండి మనోహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. కానూరు నుంచి సీతారావు గారు కూడా మను అంటున్నారు, కాదు నేను చెప్తాను. మహమ్మదీనేతుల భవానీపేట గ్రామం కామరెడ్డి జిల్లా రైట్ ఆన్సరే పంపించారు మీరు కూడా. తర్వాత ఎవరు ప్రవళిక, ఎస్ ఓకే, రైట్ ఆన్సర్ పంపించారండి. పాల్వంచ నుంచి పంపించారు ప్రవళిక గారు. తర్వాత గణేష్ రాజు శ్రీనివాస్ కోనాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. హాయ్ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు కేఎస్వి రామన్ రామకృష్ణ విజయవాడ నుంచి. రైట్ ఆన్సరే. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ సేహవారి జరిద్దీన్ గుమ్మడి నుంచి రైట్ ఆన్సర్. సమాధానం మనం అంటున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాల రామానగర్ నుంచి. కాదు నేను చెప్తాను. ఆన్సర్ ఏంటంటే అప్పలరాజు గారు స్కిప్ అయిపోయారా, రైట్ ఆన్సర్ పంపించారు పెద్ద జోగనంద రకాల నుంచి. ఆన్సర్ వచ్చి ఎవరు అనుకుంటున్నారు మీరు, ఆ గొంతు ఎప్పుడు వినలేదు, ఆ పాట అయితే విన్నారు వెతికారు దొరికింది. జోజో ఆట, జోజో గారు పాడిన పాట విన్నారు చిత్రమ్మ గారితో కలిసి అంతం చిత్రానికి. సరదా సరదా సాగే మనసులో మనసే కార్యక్రమంలో చిరబాబు మరో ప్రశ్న అడుగుతున్నాడు, దానికి సమాధానం పంపించండి 0826244 నెంబర్కు. నేను నడుస్తూ ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు. పోలేవులే, నువ్వు పోలేవులే, పోగలను నడవగలను కానీ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మరి నేనెవరిని, జాగ్రత్తగా వినండి, లాజిక్గా వినండి, మీకు అర్థమవుతుంది. నేను నడుస్తూ ఉంటాను, నన్ను

ఎవ్వరూ ఆపలేరు నేనెవరిని. ఆన్సర్ తెలిసిపోయిందా? 0662 4414 నెంబర్కు వాట్సప్ చేయండి. మనసు మనసే వింటున్నారు విత్ ఆర్జీ చిరబాబు.

ఊర్లలో సమయం చేస్తే 7:40 దాటి 38 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మనసు మనసు వింటున్నారు విత్వరాజ్ చిన్నబాబు. అప్పల్ రాజు గారు పెడన జోగానరకాల నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ నా మెసేజ్ జంప్ అయింది ఏంటి సార్ ఇందాక అంటున్నారు. ఏమిటండి అప్పల్ రాజు గారు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంప్ అయిపోతుంది మరి మెసేజ్, జంప్ అంటే స్కిప్ అయిపోతుంది. కనకారావు గారు పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శ్రావణి ఇబ్రహీంపట్నం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు మేఘాలు అనుకుంటున్నారు, మేఘమా ఆగిపో, మరి ఆగిపోయింది కదా పాటలో ఇలిమేఘమా ఒక్కసారి ఆగువా అంటే ఆగిపోయింది తాతారావు గారు, కాదు నేను చెప్తాను. తర్వాత ఎవరు విజయవాడ నుంచి పంపించారు వనిజ గారు, రైట్ ఆన్సర్. ఓ సూపర్, అందరు కూడా బాగానే పంపిస్తున్నారు, ఆల్రెడీ అడిగారు అనుకుంటా. ఆర్జెస్ ఆయ్ గుడ్ ఈవినింగ్ చిరుబాబు గారు, ఎస్ ఓకే నేనా అనుకుంటున్నాను అంటున్నారు. అవునా, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు, గుంటూరు నుంచి లక్ష్మీ గారు, నేడా నేను ఆగిపోతే ఆగిపోతుంది కానీ నేను ఇక్కడ సాగిపోతున్నాను, నడుస్తూ ఉన్నాను కానీ నన్ను ఎవరు ఆపలేదు, నేను ఎవరిని అని అడిగారు. నా నీడా నేను ఆగిపోయినప్పుడు ఆగిపోతుందండి లక్ష్మీ గారు. మరి ఏమై ఉంటుందో చూద్దాం. ఎస్ మహమ్మద్ దేనేతుల భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలంపల్లి ఆలగడ్డ నందల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఎస్ పొగ గాలి బొడ్డు ఓంకార్ గారి కుటుంబ సభ్యులు, రామానగర్ వేటపాలెం. అబ్బా పొగ గాలి గాలి ఆగిపో, నేను ఒక పాత్రలో బెలూన్లో పట్టేశాను ఆగిపోయిందండి ఓంకార్ గారు, కాదు నేను చెప్తాను. గణేష్ రాజు శ్రీవత్సవ కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అర్రద గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మోరుపూడి నుండి తుమ్ముకూరు యశ్వంత్ కీర్తి ఆన్సర్ అంటూ పంపించారు. ఓహ్ ఓకే ఛాయ్ అంటే ఐ మీన్ నీడ కాదండి నేను చెప్తాను. నిజామాబాద్ వీక్లో ప్రశ్నించిన మురహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడపజల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, ఎస్ సివి శ్రీనివాసరెడ్డి గారు కడప డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, వైఎస్ఆర్ కడప నుంచి రైట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, ఎస్ హిమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పాల్వంచ్ నుంచి పంపించారండి, ఎవరు మీ పేరు, అరవింద, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారావు గారు శ్రీదేవి గారి కాజా నుంచి రైట్ ఆన్సర్. చిన్నబాబు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటే రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జయనుద్దన్ స్నేహమాన జయనుద్దన్. మల్లికార్జున్ విజయవాడ నీడ అంటున్నారు, హౌ నీడ నేను ఆగిపోతే ఆగిపోతుంది కదా, నేను సాగిపోతున్నాను కానీ నన్ను ఎవరు ఆపట్లేదు, ఏమిటది చెప్తాను. సోమనాథ జనార్దరావు తాటిపత్రి గ్రామం నుంచి పంపించారు, నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిరి జిల్లా చెల్లంచ గ్రామం నుంచి వేమల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, అప్పల్ రాజు గారు పెడన చూ నాకులాగా నా మెసేజ్ కూడా డాన్స్ చేస్తుందేమో, అబ్బా బలి చెప్పారు అదనమాట సంగతి. ఆన్సర్ ఏంటంటే నేను నడుస్తూ ఉంటాను, నన్ను ఎవ్వరూ ఆపలేరు, కాలం సమయం, సమయాన్ని ఎవ్వరూ ఆపలేరండి, సమయం చాలా విలువైంది, ఈ సమయం ఈ సెకండ్ ఈ గడియ మనకు తిరిగి రాదు, దీన్ని చాలా మంచిగా ఉపయోగించుకోవాలి. చదువుకునే స్టూడెంట్స్ అయినా పనిచేసే శ్రామికులైనా కష్టపడే వాళ్ళు ఎవరైనా, అంటే సోమరతనంగా ఎవరు ఉండకూడదు అనుకోండి, బట్ కాలం చాలా విలువైనది కానీ నడుస్తూ ఉంటుంది, ఎవ్వరూ ఆపలేరు. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. మనసున మన సైడ్లో మరొక ప్రశ్న, చాలా జాగ్రత్తగా ఇవ్వరండి, మన ఫ్రెండ్స్ అడిగారు, మీరు ఆల్రెడీ విన్నారు, మీకు తెలిసిన ప్రశ్నే సమాధానం వెంటనే చెప్పేస్తారు. కనీసం అర్ధ సెంచరీ కంటే ఎక్కువ మెసేజ్లు రావాలి నాకు. అదే ప్రశ్న జాగ్రత్తగా లాజిక్గా వినండి. ఒక గంపలో ఉన్నాయండి, ఎన్నున్నాయి, 8 మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా, రసాలు, బంగినపల్లి, తోతాపురి, మంత మామిడి, సూపర్, బాబా చెట్టు మీద పండిన పండు చాలా తీయగా ఉంటుంది కదా, దూర పండు అంటే ఆ పళ్ళకు వచ్చిన పండు కూడా సూపర్ తీయగానే ఉంటుంది. ఈ మామిడి పండ్లు ఉండి ఒక గంపలో 8 మామిడి పండ్లు ఉన్నాయి. అబ్బబ్బా ఆ కాయన చూస్తుంటే నోరుతుందంటారు. ఆ 8 మామిడి పండ్లు ఒక్కొక్కటి చొప్పున 8 వచ్చి 8 తీసుకున్నారు. అయినా సరే ఒక గంపలో ఒకటి మిగిలిపోయిందండి, అది ఎలా, 8 మామిడి పండ్లు గంపలో ఉంటే 8 వచ్చి నుంచున్నారు, 1 by 1 తీసుకున్నారు, కానీ గంపలో ఒకటి మిగిలిపోయింది, ఐ మీన్ ఒకటి ఉండిపోయింది, ఎలా
గంపలో ఆల్రెడీ 8 ఉంటే 8 మంది వచ్చి తీసుకున్నారు కదా చిన్నబాబు, మరి ఒకటి ఎలా మిగిలిపోయింది? ఆన్సర్ తెలిసిపోయిందా? 0664241414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. మరొకసారి చెప్తాను, ఒక గంపలో 8 మామిడి పండ్లు ఉన్నాయండి, 8 మామిడి పండ్లు, 8 మంది వచ్చారు, లైన్గా వచ్చారు, క్యూలోకి వచ్చారు, ఒకటి 1 బై 1 తీసుకున్నారు. బట్ అయినా సరే గంపలో ఒక మామిడి పండు మిగిలిపోయింది, ఎలా? ఆన్సర్ తెలిసిపోయిందా? 0664481414 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎస్, జానకిరామ్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీలాల్పించిన పాట విందామా?

స్టూడియోలో సమయం చూస్తే 7:50 దాటి 50 సెకండ్లు అయిపోయింది. మనసును మనసు వింటున్నారు విత్ రాజే చిన్నబాబు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఒక గంపలో 8 మామిడి పండ్లు ఉన్నాయి, 8 మంది వచ్చి తీసుకున్నారు, కానీ ఆ గంపలో ఒకటి మిగిలిపోయింది అన్నాను. అప్పలరాజు గారు పెడైన జోగనందనకాల నుంచి వావు, జానకిరాముడిలో ఎలాంటి జానకిరాముడి చిత్రంలో నుంచి ఇలాంటి పాటలు వేస్తే స్టెప్పులు వేయకుండా ఎలా ఉంటాము సార్, సూపర్ రైటర్స్ రెండు పంపించారు. తర్వాత ఎవరు పంపించారు, మురహరి యశోద జానకిరాజు వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఎస్, తర్వాత ఎవరు పంపించారు, ఎస్ వినోద గారు పాల్వంచ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఏంటి, ఆల్రెడీ మీకు తెలిసిపోయింది ఇది, పాలంపాలే ఆలగడ్డ నందరిజల్లి రైట్ ఆన్సర్ పంపించారు. హేమంత్ కుమార్ విజయవాడ నుంచి ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎల్లా సుబ్బారావు గారు ఆత్మగారి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎవరు ఎస్ఆర్కే పురం నందిగామ నుంచి పంపించారు పాల్గొనరావట రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా, శ్రీకాకుళం ఏపీ. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, పొద్దుటూరు వైఎస్ఆర్ కడప నుంచి సివి శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్, సూపర్. సుబ్బారావు శ్రీదేవి కాజా నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ చరిత్ర శ్రీవారి చరిత్ర వెంబడి నుంచి రైట్ ఆన్సర్. తరువాత ఎవరు, ఓకే పేరు జరుపుతుర్బుచ్చి గారు తరాలపల్లి నుంచి. మీరు ఏంటండి పేరు టైప్ చేయట్లేదు, మరలా పైకి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది, లేట్ అవుతుంది కదా. రామానగర్ బుడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారండి. శ్రీనివాస్ ఇబ్రహీంపట్నం శ్రావణి గారు ఇబ్రహీంపట్నం నుంచి రైట్ ఆన్సర్. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, ఎస్ శ్రీవత్సవ కోనాపూర్ నుంచి పంపించారు రాజు గణేష్ రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. గుడ్ ఈవినింగ్ చిరబాబు గారు సోలాపూర్ కరీంనగర్ నుంచి, కరీంనగర్ నుంచి పంపించారండి సులోచన గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎవరు చెర్లవంచ గ్రామం వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మా పేర్లు చదవలే చిరబాబు గారు అంటున్నారు దస్తగిరి సంధ్య పెద్దటూరు కడప జిల్లా నుంచి. ఎస్, ఏ స్కిప్ అయిపోతుందండి, నేను ఒకటి ఓపెన్ చేసే లోపల ఇంకోటి స్కిప్ అయిపోతుంది. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఓకేనా. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. అసలు ప్రశ్న ఏంటంటే, ఒక గంపలు 8 మామిడి పండ్లు ఉన్నాయి, 8 మంది వచ్చి తీసుకున్నారు, చివరత ఏం చేశారంటే గంపతో సహా తీసుకున్నాడు కాబట్టి రైట్ ఆన్సర్. అదే ఆల్రెడీ మరి ఆర్జేసి అడిగారు, నాకు తెలుసు మీరు చెప్తారని కూడా తెలుసు, బట్ తక్కువ మంది పంపించారు. మీకు రాంగ్ ఆన్సర్ ఎవరు పంపలేదు కదా, అంటే అందరికీ తెలిసింది ప్రశ్నే అనమాట. ఇలాంటి ఏంటంటే ఒకసారి వింటే మాత్రమే చెప్పగలం, ఎట్లా ఎట్లా తల బద్దలు కొట్టుకున్న ఆన్సర్ రాదు. భవానీపేట గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఎస్ బుట్ట యజమానిదే ఉంటుందట. అప్పో అబ్బా, యజమానే ఆ 8 వాడే ఉంటాడేమో కదా, రైట్ ఆన్సరే. సరే, నేను ఒక సామెత యొక్క భావాన్ని చెప్తాను, మీరు ఆ సామెతను తయారు చేసి పంపించాలి. చాలా క్రిటికల్గా ఉంటుందేమో, బహుశా ఒక్కళ్ళకి కూడా తెలియకపోవచ్చేమో, అంత క్రిటికల్గా ఉండే ప్రశ్న అడగబోతున్నాడు చిన్నబాబు. కష్టపడి బ్రతికే వారికన్నా మాయమాటలతో ఆకట్టుకునే వారికే ఎక్కువ విలువ ఈ రోజుల్లో. జాగ్రత్తగా వినండి, కష్టపడి బ్రతికే వారికన్నా మాయమాటలతో ఆకట్టుకునే వారికే ఎక్కువ విలువ ఈ రోజుల్లో. ఇది ఒక సామెత యొక్క భావం. మరి మీరు సామెతను తయారు చేసి పంపించండి. కష్టపడి బ్రతికే వారికన్నా మాయమాటలతో ఆకట్టుకునే వారికి ఎక్కువ విలువ ఈ రోజుల్లో అనే సామెతను తయారు చేసి పంపించండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
4: 101.3.

0: హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్లో 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్స్ ఐ పంపించిన దృష్టి ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలో వేసవి డిమాండ్ ఎంత పెరిగినా విద్యుత్ కోతలు విధించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఎంపిక చేసిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను 5 రోజుల శిక్షణ నిమిత్తం ప్రభుత్వం సింగపూర్కు పంపింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన అర్జీలను రేపు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి బద్వేల్ వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 60 మంది విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు ఈరోజు విజయనగరంలో ఘనంగా సత్కరించారు. విశాఖ జిల్లా గాజువాకలో కొత్తగా మంజూరైన కుటుంబ న్యాయస్థానం, అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానంను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ రవి చీమలపాటి ఈరోజు ప్రారంభించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా భారీ ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే చేరుకుంది. ఇదిలా ఉండగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ను ఎంచుకుంది. బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు 4.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరుగు రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: స్టూడియోల సమయం చూస్తే 8:04 దాటి 16 సెకండ్లు. మనసును మన శైలిలో మిగిలిపోయినటువంటి ప్రశ్న, మరి దానికి సమాధానం ఏమిటో మరి తెలుసుకోవాలి కదా. సమాధానం ప్రశ్న అంటే ఎలా ఉంటుంది, చాలామందికి చెప్పాను అదేనండి, కష్టపడి పనిచేసేవారి కన్నా మాయమాటలు చెప్పి బ్రతికేవారికి ఎక్కువ విలువ ఉంటుంది అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి ఏమిటి అంటే, మన ఫ్రెండ్స్ కొంతమంది గజిబిజికి గందరగోళంగా ఉంది, చిరబాబు మీరే చెప్పండి అంటున్నారు. ఎస్ చెప్తాను. అసలు ఎవరెవరు పంపించారో చూడాలి కదా. పైన సుగంధ రకాల నుంచి అప్పలరాజు గారు, కళ్ళ పసిటికి కాంతి మెండు. కళ్ళ అంటే రోల్డ్ గోల్డ్కి, అదే అబద్ధం, కళ్ళ అంటే అబద్ధం, అది బంగారం కాదు, నిజమైన బంగారం కాదు, దానికి కాంతి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దగ్గరగా ఉందా కాదు నేను చెప్తాను. సుబ్బారావు శ్రీదేవి గారు కాజా నుంచి పంపి, సొమ్మొక్కరది సోకొక్కరదట. ఓహో, కష్టపడి పనిచేసి బ్రతికే వారికంటే మాయమాటలు చెబుతూ ఓ కాలం వెళ్ళబుచ్చే వారికే విలువ ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో అన్నాను. కష్టపడి బతకడం సొమ్ము, కష్టపడి సొమ్ము సోకు, ఓహో సోకు వేరు కదా. చూద్దాం, సొమ్మొక్కడిది సోకొకటి అంటున్నారు బొడ్డు ఓంకారు గారు, ఆ కుటుంబ సభ్యులు రామానగర్. విలువ కావాలి అక్కడ. నిజం చెప్పేవారిని ఎవరు నమ్మరు, అబద్ధాలతో మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. చూద్దాం, దగ్గరికి వచ్చారు. ఈ రోజుల్లో జరుగుతున్న వాస్తవం ఇదే. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జరుద్దీన్ స్నేహమాను జరుద్దీన్ నేను చెప్తాను ఆగండి. ఓకే, జానకి రామ్ ఆన్సర్ చెప్తారు వారిని ఏమట. చివరికి వ్యక్తి మామిడి పండు ఇంకా లోపలే ఉన్న బుట్టను తీసుకున్నాడు. ఓహో, రైట్ ఆన్సరే అది ఆ ప్రశ్నకు. ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. ప్రశ్న ఏం లేదు, నేను సామెత యొక్క భావం చెప్పాను, సామెతను తయారు చేసి పంపించండి అన్నాను. ఎస్ శ్యామ్, కీర్తి, చంద్రిక, ఎస్ గొల్లపూడి నుంచి పంపించారు. నేను చెప్తాను, కనకరావుపేట నుంచి పంపించారు. ఓహో, అంటే దగ్గరగా వచ్చారు. నేను చెప్తాను, ఎస్ఆర్కే పురం నుంచి పంపించారు. ఎస్ పాల్గొనరావు గారు. సమాధానం నేను చెప్తా, అనంతపురం చంద్రరాధ. చేసేవారికంటే చెప్పేవారికి విలువ ఎక్కువ, చేసేవారికంటే చెప్పేవారు ఎక్కువ ఉన్నారు. ఆ పని చేయి ఈ పని చేయని చెప్పేవారు ఎక్కువ, చేసేవారు తక్కువ మంది ఉన్నారు. చిరబాబు గారు, నా పేరు శ్రీనివాస్, నక్కగూడెం నుండి. దీనికి సమాధానం సొమ్మొక్కరిది సోకొకరిది అనుకుంటున్నాను. చెప్తా, దగ్గరికి వచ్చారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, మాయమాటలు నేర్చినవాడు మనిషిని ఏలుతాడు, కష్టపడేవాడు ఎస్ కట్టు బానిసవుతాడు. అబ్బా, చంద్రశేఖర్ గారు బాగా చెప్పారు. కంచు ప్రోగునట్లు కనకంబ ప్రోగున అంటే విలువ గల బంగారం కన్నా విలువ తక్కువ ఉన్నా ఓకే శబ్దం వస్తుంది అర్థం. మీరు అడిగిన మంచివాడు మాటలు చేదు చెడ్డవాడి మాటలు తీపి అన్నట్టుగా ఉంటాయి. పాలంపాలయ ఆలగడ్డ నందల జిల్లా నుంచి. మంచివాడి మాటలు మంచిగా ఉండవు, చెడు చెప్పేవాడి మాటలు తీపిగా ఉంటాయా, చూద్దాం. ఎస్ తర్వాత ఎవరు పంపించారు, శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. నేను చెప్తాను, రోజులు ఎక్కువ మల్లికార్జున ఫ్రమ్ విజయవాడ. రోజులు ఎక్కువ ఏంటి, అదే సామెత. కంచు మొగనట్టు కనకంబ మోగున వేముల పరిశ్రమలో పద్మ, కంచు మొగనట్టు కనకమ్మ మురహరి యశోద జానకిరాజు, శ్రావణి ఇబ్రహీంపట్నం నుంచి సేమ్. నేను చెప్తాను, హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి పంపించారు. కంచిపురగనట్లు కనకమ్మ మోగున, కానూరు నుంచి తాతారావు గారు, తిండికి తిమ్మరాజు పనికి. ఎలా చెప్పారేంటండి, నేను చెప్తా, కష్టపడి పనిచేసేటటువంటి గాడిద కంటే నాట్యం చేసే నెమలికి విలువ ఎక్కువ. కష్టపడి పని చేస్తూ ఉంటుంది గాడిద, ఎంతో కష్టపడుతుంది, దానికంటే నాట్యం చేస్తున్నటువంటి నెమలికి విలువ ఎక్కువ అట. ఇది సామెత. మీరు దగ్గరగా వచ్చినటువంటి సామెతలు రకరకాలుగా డిఫరెంట్గా మీరైతే తయారు చేసి పంపించారు, సూపర్ హ్యాండ్స్ అప్. నా సమాధానం అయితే ఇది, మీరు పంపించినవి కూడా చాలా వరకు దగ్గరగా ఉన్నాయి, రిలేటెడ్గా ఉన్నాయి. రైట్ ఆన్సరే అన్ని కన్సిడర్ చేస్తున్నాను, కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 57 సెకండ్లు అయిపోయింది. డ్యూయట్ డ్యూయట్ యుగల గీతాలు విందామా? వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కార్తీక్ బెంగళూరు సునీత ఆలపించిన చంద్రబోసు గీతం యోగి చిత్రం నుంచి.

బొబ్బిలి రాజా చిత్రడు కలిసి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలించిన సిరిమెళ్ళ గీత వినేసించారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం ఆలపించిన వేటూరి గీతం.

0: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశపు అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహం మిషన్ దృష్టిని గెలాక్సీ ఐ అంకుర సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. దేశంలోని 40 కోట్లకు పైగా కార్మికులు ప్రస్తుతం వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. అస్సాంలోని మొత్తం 126 సీట్లు, కేరళలోని 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 సీట్లకు ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో 2వ దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29న ఓటింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. మొత్తం 29 స్థానాలకు గాను రేపు 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. మిగిలిన ఆ ఒక నియోజకవర్గానికి సంబంధించి పలు చోట్ల ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రతి కౌంటింగ్ కేంద్రం చుట్టూ జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ గెలాక్సీ ఐ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రయోగించింది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టామని గెలాక్సీ ఐ వెల్లడించింది. ఇది ప్రపంచంలో ఆప్టోసార్ సాంకేతికత కలిగిన మొట్టమొదటి ఉపగ్రహమని, 190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భారతదేశంలోని ప్రైవేట్ సంస్థ నిర్మించిన అతిపెద్ద శాటిలైట్లలో ఒకటని పేర్కొంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పగలు రాత్రి తేడా లేకుండా భూమిని నిరంతరం పరిశీలించే సామర్థ్యం దీని సొంతమని గెలాక్సీ ఐ పేర్కొంది. మిషన్ దృష్టి ఉపగ్రహం నింగిలోకి ప్రవేశించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇది ఓ మైలురాయిగా అభివర్ణించారు. భారతదేశంలో ప్రైవేటుగా నిర్మితమైన అతిపెద్ద ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం యువతలో ఉన్న ఆవిష్కరణల పట్ల మక్కువకు, దేశ నిర్మాణ కాంక్షకు నిదర్శనమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్లో నూతనంగా నిర్మించిన 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా అక్కడ నుండి కర్ణాటక బళ్ళారిలో నిర్మించనున్న మరో 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల పాత్రను ఆయన కొనియాడారు. కార్మికుడే దేశానికి విశ్వకర్మ అని చెప్పారు. కార్మిక కోడ్ల పరిధిలో 40 ఏళ్లు పైబడిన కార్మికుల కోసం మే 7వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. సామాజిక భద్రతా పరిధిలో ఉన్న బీమా వ్యక్తుల సంఖ్య సుమారు 2 కోట్ల నుండి 4 కోట్లకు రెట్టింపైందని ఆయన వివరించారు. దేశంలోని 40 కోట్లకు పైగా కార్మికులు ప్రస్తుతం వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చారని తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ పేర్కొన్నట్లుగా 2015లో కేవలం 19% ఉన్న ఈ పరిధి నేటికి 64% పైగా పెరగడం అనేది ఒక గణనీయమైన వృద్ధిని ప్రతిబింబిస్తుందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: ఏ శ్రమిక్ కే లియే కిసీ భీ ప్రకార్ కీ బీమారీ హో 1 రూపే సే లేకే 1 కరోడ్ రూపే తక్ యా తో అన్లిమిటెడ్ సోషల్ హెల్త్ సెక్యూరిటీ కవరేజ్ దేతా హై, కిత్నా భీ ఖర్చ్ హో లేకిన్ ఉస్కే ఘర్ మే కోయి బీమారీ ఆ జాతీ హై ఉస్కా సారా ఇలాజ్ ముఫ్త్ కియా జాయేగా. ఇస్ హాస్పిటల్ 5.5 లాఖ్ లోగో కే లియే స్వాస్థ్య కీ సెక్యూరిటీ సునిశ్చిత్ కరేగా. దోస్తో దేశ్ మే ఐసే 15 కరోడ్ లోగో కో జో యే ఈఎస్ఐసీ కే కవరేజ్ కే అండర్ మే హై ఉస్కో సోషల్ సెక్యూరిటీ దేనే కా కామ్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు భారతీయ పౌరులకు అవసరమైన

0: సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, సుమారు 47.4 లక్షల సిలిండర్ల బుకింగ్లకు గాను దాదాపు 47 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయని వెల్లడించింది. 46,313 మెట్రిక్ టన్నుల భారతీయ ఎల్పీజీ సరుకుతో వస్తున్న మార్షల్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ సర్వశక్తి నౌక నిన్న హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక ఈ నెల 13న విశాఖపట్నం చేరుకునుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేసి పలువురిని కాపాడగలిగాయి. ఆ భవనంలోని ఒక ఇంట్లో ఎయిర్ కండిషనర్ పేలడంతో మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను నరేంద్ర మోదీ ప్రకటించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీపై 2 రోజుల జాతీయ కార్యశాలను రేపటి నుంచి న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. ఈ కార్యశాలను ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2026-27 తయారీ కొరకు ఉద్దేశించిన పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ బుక్లెట్, నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక జీపీడీపీ బుక్లెట్, నూతనంగా తీర్చిదిద్దిన ఈ గ్రామ్ స్వరాజ్ ప్రణాళిక పోర్టల్ను కూడా ప్రారంభిస్తారు. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల చట్టం వంటి అంశాలపై ఈ కార్యశాలలో చర్చిస్తారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ వెల్లడించింది. లడాక్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ మిశ్రా వివరిస్తూ,
1: స్పీడ్ రీచింగ్ 40 to 60 kmph, విత్ ఐసోలేటెడ్ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ సౌదర్న్ వెస్ట్ బెంగాల్, సిక్కిం అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 3 to 5 మే. ఐసోలేటెడ్ టు స్కాటర్ థండర్ స్టార్మ్ లైట్నింగ్ అండ్ గస్ట్ వింద్స్, స్పీడ్ రీచింగ్ 40 to 60 kmph అండ్ హెయిల్ స్టార్మ్ లైక్లీ ఓవర్ నార్త్ వెస్ట్ సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 3 to 5 మే. అండ్ ఐసోలేటెడ్ టు స్కాటర్ థండర్ స్టార్మ్ లైట్నింగ్ అండ్ గస్ట్ వింద్స్, స్పీడ్ రీచింగ్ 40 to 60 kmph అండ్ ఐసోలేటెడ్ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ తమిళనాడు, పుడుచ్చేరి, కరైకల్, సౌత్ ఇంటర్ కర్ణాటక, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ డ్యూరింగ్ ద డే.
0: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్కతా బ్యాట్స్మెన్ రఘువంశీ 59 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2026 కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం మిషన్ దృష్టిని గెలాక్సీ ఐ అంకుర్ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. దేశంలోని 40 కోట్లకు పైగా కార్మికులు ప్రస్తుతం వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

369 చదవడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 8:45 దాటి 30 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై డ్యూయట్ డ్యూయట్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. స్టూడియోల సమయం చూస్తున్నారు 9:02 దాటి 20 సెకండ్లు. టైం చూసాం కదా, మధుర స్వరాలు, మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆపద బాంధవుడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట విందామా?

మీరు విన్న ఆ పాట నాలుగు స్తంభాల ఆట చిత్రంలో ఉన్నది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన వేటూరి గీతం. స్టూడియోలో సమయం చూస్తే 9:12 దాటి 54 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అభిలాష చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మహర్షి సినిమా 1987లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని వంశీ దర్శకత్వం వహించగా టైటిల్ పాత్రలో మహర్షి రాఘవ నటించారు. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మించారు. ఇది కృష్ణ భగవాన్ నటించిన మొదటి సినిమా. ఇళయరాజా సంగీతం మంచి ప్రజాదరణ పొందింది కదా, మరి ఇందులోని పాటలు చాలా బాగుంటాయి. అందులో నుంచి ఒక పాట విందామా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం.

నారీ నారీ నడుమము నారీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

అతనికంటే ఘనుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:40 దాటి 36 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్ రాజే చిన్నబాబు. '1983లో రాముడు కాదు కృష్ణుడు సినిమా వచ్చింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వహించినటువంటి ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. అంతే అద్భుతంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించారు. మరి ఆ చిత్రం నుంచి పాట విందామా?

రావణుడే రాముడే తెచ్చడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికాలు విచ్చిటపాటి విన్నారు. వియాల వారి కయ్యాల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పిచ్చిన పాట విందామా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

ఆస్ట్రేలియాలో సమయం చూస్తే 10:33. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు వినిపించిన రాగాలు. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా శ్రీకృష్ణ విజయం చిత్రానికి ఘంటసాల పీసీసీల గానం.

0: అంతేనా?
1: ఇరుగట్లు వరుసకునే వరద గోదావరిలా పరుగు పరుగున వచ్చి బయట చెంగులాగాడు.
0: ఆ పైన

అందాల రాముడు చిత్రానికి వి రామకృష్ణ పిసిసిలు ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:14 దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజి చిన్నబాబు. రికార్డింగ్ స్టూడియోస్ అలనాటి గాయని గాయకులు, నేపథ్య గాయని గాయకులు అందరూ కూడా రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్ళి పాటలు ఆలపించేవారు. ఇప్పటి రోజుల్లో అంటే నవేడేస్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, కానీ ఒక ట్రాక్ ఒక సింగర్ పాడిన తర్వాత మరొక సింగర్ ఇచ్చి పాడొచ్చు. ఎలాంటి అవకాశ స్పెషాలిటీ అంటే ఎలాంటి స్పెషాలిటీస్ అన్నీ అప్పట్లో లేవన్నమాట. ట్రాక్స్ అనేవి లేవు, అంటే ఓపెన్గానే అక్కడ హాల్లోనే ప్రాక్టీస్ చేసేవారు ఆర్కెస్ట్రాతో. అలాంటి సందర్భంలో పాట మధ్యలో సింగరే మాట్లాడచ్చు, బట్ డైలాగ్ ఇవ్వడానికి హీరోయిన్ వచ్చి డైలాగ్ చెప్పాలి. మంచి మనుషులు చిత్రంలో సుశీలమ్మ గారు పాట ఆలపిస్తున్నారు. మధ్యలో సావిత్రి గారు వచ్చి అయ్యో పాపం అనే మాట అనాలి. ప్రాక్టీస్ చేపిస్తాడు మన స్వరకర్త. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎన్నిసార్లు ఓకే చెప్తాడు అంత సమయం దాకా సావిత్రి గారు వేచి ఉన్నారట ఆ ఒక్క మాట పలకడానికి. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏమి కాని వేళ, ఆ పాట పాడినంతసేపు పాడాలి. మధ్యలో మాత్రం సావిత్రి గారు వచ్చి అయ్యో పాపం అనే మాట రికార్డింగ్ స్టూడియోలో అంటే అదే రికార్డ్ అవుతుంది. అదే పాట మనం విందాం. ఎంత కష్టపడి ఆ రికార్డింగ్ చేస్తారు, బట్ మనం 3 సెకండ్స్లో విని 3 మినిట్స్లో విని హ్యాపీగా

బంగారు బాబు చిత్రానికి ఘంటసాల పేసిసులు ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విధురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వస్తాడే మా బావ చిత్రానికి ఘంటసాల పేసిసుల గానం.

భలే అల్లుడు చిత్రాన్ని కేఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:38 దాటి 36 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కన్నతల్లి చిత్రానికి ఘంటసాల గానం.

కంగారంతా ముందే వచ్చి చూశాను, పిచ్చిదాని కంగారంతా ముందే వచ్చి చూశాను. మగాడు ముందే రావాలి, ఆడది వచ్చి చేరాలి.

0: లేని మమతలకెందుకు మాళ్ళు కట్టేది?
1: నీ మనసే నాకు మహలై ఉంటే మరణం ఎక్కడిది?
0: మరణం లేని మమతలకెందుకు మాళ్ళు

శృంగారి రాముడు చిత్రాన్ని కలిసి బాలసుబ్రహ్మణ్యం వాణిజ్యరం ఆలపించిన ఆత్రేయ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రామకృష్ణుడు చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల ఆలపించిన పాట.

0: మా నాన్న నిర్దోషి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.